ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రపాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటలో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఫుట్బాల్ దినోత్సవాన్ని ప్రకటించింది. 1924లో సరిగ్గా ఇదే రోజున ప్యారిస్ ఒలింపిక్స్లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్రాంతాల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం.

ఫుట్బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది ప్రపంచ భావోద్వేగం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్ల మంది అభిమానులు ఈ ఆటను ఆరాధిస్తారు. కులం, మతం, జాతి, దేశాల సరిహద్దులు దాటి మనుషులను ఏకతాటిపైకి తెచ్చే అద్భుతమైనటువంటి శక్తి ఫుట్బాల్కు ఉంది. కేవలం ఒక బందీ, ఒక చిన్న మైదానం తెచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఆట సంతోషాన్ని పంచుతుంది. పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే క్రీడగా ఫుట్బాల్ను భావిస్తారు.

ఈ క్రీడ మనకు క్రమశిక్షణ, సమిష్టి కృషి, పట్టుదల నేర్పుతుంది. మైదానంలో ఒంటరిగా ఎవరూ గెలవలేరు, అందరూ కలిసికట్టుగా ఆడితేనే విజయం దక్కుతుంది. జీవితంలో కూడా ఒంటరిగా కాకుండా అందరితో కలిసి ఎలా ముందుకు సాగాలో ఫుట్బాల్ మనకు నేర్పుతుంది.

ఐక్యరాజ్య సమితి కూడా శాంతిని పెంపొందించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, లింగ సమానత్వాన్ని సాధించడానికి ఫుట్బాల్ను ఓ సాధనంగా గుర్తించింది. 90 నిమిషాల పాటు గ్రౌండ్లో వేగంగా పరిగెత్తడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ క్రీడకు ఫిట్నెస్ చాలా అవసరం. ఫుట్బాల్ ఆడటం ద్వారా ఫిట్నెస్ను కాపాడుకోవడం యువకులను బలంగా ఉంచుకోవడానికి ఓ గొప్ప మార్గంగా మనం చెప్పుకోవచ్చు.

ఫుట్బాల్ కేవలం గెలుపోటముల కోసం ఆడేటువంటి క్రీడ కాదు. ఇది స్నేహానికి, ఐక్యతకు ఒక నిదర్శనం. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం సందర్భంగా మనందరం క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో శాంతిని పెంపొందించడానికి మనందరం కృషి చేయాలి.

ఈరోజుకున్న మరొక విశేషం ఏంటంటే, భారత స్వాతంత్ర సమరయోధుడు విప్లవ నాయకుడు రాజ్ బిహారీ బోస్ జయంతి. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపారు.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

0: with CUET 2026 examinations scheduled for 28th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తెలిపినారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. స్టూడియోలో సమయం 6:31. ఇప్పుడు విందాం సూక్తిసుధ. ఈనాటి సూక్తిసుధ వ్యాఖ్యాత కొండూరు రాజా గారు.
1: సమయం అమూల్యం. సకల జీవరాశులు కాలంలో పుట్టి కాలంలోనే పెరిగి కాలంలోనే కలిసిపోతూ ఉంటాయి. కాలము భగవదాధీనంలో ఉంటుంది, కానీ మానవాధీనంలో ఉండదు. మనము ఏ కాలంలో ఏ పని చేయాలి అని మరి ఋషి ప్రోక్తమై ఉన్నది. అంటే ప్రతి ఋషులు ఏ ఏ కాలాలలో మనం ఏ ఏ పనులు చేయాలా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించి ఉన్నారు. మరి విడిచిన బాణము, మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశము, గడిచిపోయిన కాలము తిరిగి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేయక ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలంలో ఆ పని చేసి మరి ముక్తిని పొందగలరని కోరుకుంటున్నాం. మనము ఒక సెకండ్ని ఆపగలిగితే ఒక నిమిషాన్ని వృధా చేసే హక్కు మనకుంటుంది. కాబట్టి మనము మన చేతిలో లేనటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇది మహాత్ములకైనా సామాన్య మానవులకైనా కూడా. కానీ వారు మహాత్ములుగా కావడానికి మరియు మనం సామాన్య మానవులుగా మిగిలిపోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి సమయం తెలియనే లేదు అని కొందరు అనుకుంటుంటారు, సమయం గడవనే లేదు అని మరికొందరు అనుకుంటుంటారు. ఇది మన మానసిక భావనలే కానీ మరి ఒకటి కాదు. అంటే కాలాన్ని మనమైతే ఆపలేం, కాబట్టి ఇది ఒక మానసిక భావన మాత్రమే. మరి సమయం ఎంతో విలువైనది, మనమే దానికి దొరుకుతాం కానీ అది మనకు దొరకదు. కాబట్టి ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి సామెతలన్నీ కూడా అలానే సమయం గురించినటువంటి విషయాలను తెలియజేయడానికే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెతలు అయితే వచ్చాయి. మనం సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి కానీ మరి వాయిదా వేయకూడదు. రావణాసురుడు మరణించక ముందు అంపచేయపై ఉన్నప్పుడు, అంటే చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్ష్మణుణ్ణి ధర్మసూత్రాలు నేర్చుకోమని రావణాసురుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు చివరగా రావణాసురుడు లక్ష్మణునికి మంచి అన్నది రేపు చేయాల్సిన మంచి పనిని ఈరోజే చేయమని, ఈరోజు చేయవలసిన చెడ్డ పనిని వాయిదా వేసుకోమని చెప్తాడు. దీనిని బట్టి సమయం ఎంత విలువైనదో, ఆ సమయానికి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఎంత వేగంగా చేయవలనో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఆయన స్వీయ అనుభవం కూడా, కానీ ఇదే మనకు కూడా నిజమవుతుంది. కాబట్టి రేపు నీదని చెప్పలేం, కానీ నిన్న మళ్ళా రాదు. కాబట్టి ఉన్నటువంటి నేటిని, మనము వర్తమానాన్ని మాత్రమే సద్వినియోగపరచుకొని మన యొక్క కార్యములన్నింటినీ పూర్తిగా చేయాలి. సోమరితనము, నిద్ర, వాయిదా వేయడం, ఊరికే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయడమే అవుతాయి. అలా కాక జ్ఞానార్జన, ధర్మబద్ధమైనటువంటి సంపాదన, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోగలం. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనే అర్థం. ఇక్కడ కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటూ రామునికి, అంటే భగవంతుడైనటువంటి రామునికి, విశ్వామిత్రుడు, గురువైన విశ్వామిత్రుడు కూడా కాలం యొక్క విలువని తెలియచేసి ఉన్నారు.
0: ఇంతవరకు శ్రోతలు సూక్తిసుధ విన్నారు వ్యాఖ్యాత కొండూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. స్టూడియోల సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

వేసవి కాలంలో చేపట్టాల్సిన ఇంటి మొక్కల సంరక్షణ. ఆధునిక జీవనంలో ఇంటిని అందంగా ఉంచుకునేందుకు ప్రజలు వారి ఇంటి ఆవరణంలో మొక్కల పెంపకం ఎక్కువగా చేపడుతూ ఉన్నారు. కుటుంబ అవసరాలకు సరిపడా తాజా కూరగాయలను సొంతంగా సాగు చేసుకునేందుకు కూడా అనేక మంది మిద్దెలు, డాబాలపైన కూరగాయల మొక్కలను పెంచుతూ ఉన్నారు. నివాస ప్రాంతాలలో మొక్కల పెంపకానికి అవసరమైన స్థలం అందుబాటులో అంతంత మాత్రమే ఉంటుంది. కనుక ఎక్కువ మంది ఇంటి ఆవరణంలో మొక్కలను కుండీలు, ఇతర కంటైనర్లలో పెంచుతూ ఉన్నారు. సహజంగా భూమి మీద మొక్కల పెంపకం కంటే కుండీలలో ఎక్కువ జాగ్రత్తలు పాటించి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. కుండీలు, కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమిత మట్టి నుంచే మొక్కలు తమ అవసరమైన నీరు, పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి కుండీలలో పెంచే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను రోజువారీ జాగ్రత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఇళ్లల్లో కుండీలు, కంటైనర్లలో పెంచే మొక్కల విషయంలో పలు మెళకువలు పాటించాల్సి ఉంటుంది. వేసవి కాలంలో వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కుండీలలో పెంచే మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఈ పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మెళకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి గాలి, వెలుతురు, తగిన సూర్యరశ్మి చాలా అవసరము. కానీ వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ వేడి పెరుగుతుంది. ఇంటి ఆవరణంలో పెంచే అలంకరణ మొక్కలు, కూరగాయలకు అధిక వేడి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ వేడిని తట్టుకునేందుకు మొక్కలు మట్టి నుంచి వేళ్ల ద్వారా అధికంగా నీటిని పీల్చుకొని ఆకుల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి వదులుతాయి. కుండీలు, కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. కాబట్టి మొక్కలకు నీటి అందుబాటులో కూడా తక్కువగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలు నీటి ఎద్దడికి గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి మొక్కలను కాపాడుకునేందుకు గాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో మొక్కలపై నేరుగా ఎక్కువ ఎండపడే అవకాశమున్న ప్రదేశాల నుంచి కొంతవరకు నీడపడే ప్రదేశాలకు లేదా గోడల వైపుకో మార్చడం మంచిది. వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలను విడివిడిగా ఉంచకుండా ఎక్కువ కుండీలను గుంపులుగా ఒక చోట ఉంచడం మంచిది. దీనివల్ల మొక్కల మధ్య వాతావరణం చల్లగా ఉండి ఎండ తీవ్రతకు వడలిపోకుండా ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కుండీలు, కంటైనర్లలోని మట్టిలో తేమ తొందరగా ఆవిరైపోతుంది. కాబట్టి కుండీలలోని మట్టి పూర్తిగా తడిచేలా నీరు పోయాల్సి ఉంటుంది. పైపైనే నీరు గనక పోస్తే కుండీల్లో అడుగు భాగాన మట్టి తడవక ఆ ప్రాంతాలలో ఉన్న వేర్లు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంటుంది. తగినంత నీరు పోయకపోతే కుండీల్లోని మట్టిలో పగుళ్లు, నెర్రెలు ఏర్పడతాయి. వీటి ద్వారా కొన్ని రకాల పురుగులు, చీమలు సన్నని రంధ్రాలు చేస్తాయి. వీటి వల్ల కుండీలకు నీరు పోసినప్పుడు ఈ రంధ్రాల ద్వారా నీరు నేరుగా కిందకు వెళ్లిపోయి కుండీలకు కిందగల రంధ్రం ద్వారా బయటకి వచ్చేస్తుంది. ఫలితంగా కుండీలలోని మట్టి పూర్తిగా తడవక మొక్కలు వడిలిపోయి ఎండిపోతాయి. కుండీల్లోని మొక్కల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మట్టిని జాగ్రత్తగా కలిపి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండ్ల దగ్గర పెంచే మొక్కలకు ఉదయం లేదా ఎండ

బాగా తగ్గిన సాయంకాల సమయాల్లో మాత్రమే నీరు పెట్టాలి. ఉదయం పూట నీరు పెట్టడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సాయంకాలం కూడా మరోసారి నీరు పెట్టినా మంచిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో నీరు పెట్టకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో మొక్కలకు నీరు పెడితే నీటి చుక్కలు ఆకులపై పడి ఆకులపై బొబ్బల వంటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. ఇంటి మిద్దెపైన దాబాలపైన పెంచే పండ్లు కూరగాయల మొక్కల పై భాగాన షెడ్ నెట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ నెట్స్ 50 నుంచి 75% నీడనిచ్చేవి. ఆకుపచ్చ రంగులో లభ్యమవుతాయి. మిద్దెపైన 6 నుంచి 7 అడుగుల ఎత్తులో ఈ వలలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ను ఇంటి ఆవరణంలో సూర్యకిరణాలు అధికంగా పడే వైపున ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రదేశాల్లోనే మొక్కలకు ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు. షెడ్ నెట్లు నర్సరీలలో వ్యవసాయ పరికరాలు మందులు అమ్మే షాపుల్లో లభిస్తాయి. ఇంటి దగ్గర మొక్కలు పెంచే కుండీలు కంటైనర్లలో తేమ తొందరగా ఆవిరైపోకుండా పై భాగాన ఎండిన ఆకులు సేంద్రియ ఎరువు లేదా కంపోస్టును కప్పుగా మల్చింగ్ వేయడం మంచిది. దీనివల్ల సూర్యకిరణాల తీవ్రతను తగ్గించడమే కాకుండా కుండీల మట్టిలో గల తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. కుండీ పైభాగం చల్లగా ఉండడం వల్ల వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. వేసవిలో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కలు ఎండ వేడి వల్ల ఒత్తిడికి లోనై ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు అదనంగా పోషకాలను తీసుకుని వినియోగించుకునే స్థితిలో ఉండవు. కాబట్టి ఈ కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు ఎరువులు వేయడం వల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురవుతాయి. మరి ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన రసాయన ఎరువులు అస్సలు వాడకూడదు. కానీ వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందించవచ్చు. ఇందుకోసంగా పచ్చి పశువుల పేడ లేదా కంపోస్ట్ ఎరువు 5 నుంచి 10 కిలోలు, వేప లేదా కానుగ నూనె గింజల పిండి లేదా చెక్క 1 నుంచి 2 కిలోలు, సుమారు 10 లీటర్ల నీరు తీసుకుని డ్రమ్ము లేదా కంటైనర్లలో కలుపుకుని 2 నుంచి 3 రోజులు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ద్రావణానికి 4 గింతలు నీరు కలిపి పలుచని ద్రావణంలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ద్రావణాన్ని ప్రతి కుండీకి 1 లీటర్ చొప్పున ఉదయం పూట అలాగే 15 రోజులకొకసారి పోయవచ్చు. దీనివల్ల మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మొక్కలు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. తమ ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కల సంఖ్యను బట్టి ఈ సేంద్రియ ఎరువు ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు కాస్త ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి సమయాలలో ఇంటి దగ్గర పెంచే మొక్కల్లో వీలైనంత వరకు ఎలాంటి కత్తిరింపులు చేయకపోవడమే మంచిది. కత్తిరింపుల వల్ల మొక్కల్లో కత్తిరించిన భాగాల నుంచి అదనంగా నీరు ఆవిరైపోవడం, కత్తిరించిన భాగాల కింద రెమ్మలు రావడం లేత రెమ్మలు ఎండకు వాడిపోవడము జరుగుతుంది. దీనివల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురై బలహీనపడతాయి. కాబట్టి వేసవి కాలంలో ఇంటి దగ్గర మొక్కల్లో ఎలాంటి కత్తిరింపులు చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. వడగాలుల నుంచి రక్షణ విషయానికి వస్తే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు మొక్కలకు హాని చేస్తాయి. వడగాలుల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు గాలులు ఎక్కువగా వీచే వైపున వెదురుతో అల్లిన తడకలు లేదా షెడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. వడగాలుల వల్ల మొక్కల్లోని ఆకుల అంచులు ఎండిపోవడము, చిరిగిపోయి మొక్కలు బలహీనమవుతాయి. ఇంటి ఆవరణంలో వరండాలో మిద్దుపైన పెంచే మొక్కల్లో పొడవైన మొక్కలను అంచుల వైపు ఉంచి తక్కువ పొడవు గల మొక్కలను లోపలి వైపు ఉంచడం వల్ల వడగాలుల తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. చీడపీడల నివారణ విషయానికొస్తే వేసవిలో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల్లో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటితో పాటు ఆకులపై మచ్చలు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు ఎలాంటి రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే 11 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: హాస్పిటల్ ఏదీ లేదు. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట, అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వీఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్4లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు, అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. అలాగే 90 వసంతాల ఆకాశవాణి నా అనుబంధం గురించి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వీటితో పాటు మనసు పరిమళం కథానికి విందాం. సమర్పణ సుమలత గారు. ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విందాం. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక 9:00 స్వరలహరి కార్యక్రమం విందాం. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో యుగడ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం.

సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు రాష్ట్రపతి భవన్ నుంచి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాలు అలాగే యువతరంగం కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక విందాం. రచన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అలాగే ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు విందాం. సమర్పణ శ్రీ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం జానపద గీతాలు విందాం.

7 గంటలకు అలనాటి మధుర గీతం విద్దాం. 7:15కు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8:00కు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి రిలే వింటారు. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి రేడియోతో నా అనుబంధం. ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక 8:30కు విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే విందాం. పదకొండు గంటల 10 నిమిషాలకు ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. 7:00కు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మ విభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: America Videshang Mantri Marco Rubio Bharat Paryatana ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియో.

ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరు నగరంలో 15,000 మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆదివారం నెల్లూరులో పరమేశ్వరి నగర్లో వక్ఫ్ బోర్డ్ స్థలంలో 20 కోట్లతో చేపట్టిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు.

జిల్లాలో 4 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ హిమాంషు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. 4 నియోజకవర్గాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారన్నారు. కోవూరు నియోజకవర్గం పొడుగుపాడు 14.47 ఎకరాల విస్తీర్ణం. కావర నియోజకవర్గం దగదత్తి మండలం ఉలవపాడులో 21 ఎకరాలు. ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరులో 22.43 ఎకరాలు. గూడూరు నియోజకవర్గం కడివేడులో 20 ఎకరాల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద ఇంటి స్థలాల పట్టాల పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని నెల్లూరు ఆర్డీఓ అనూష ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున కేటాయించేందుకు ప్రతిపాదనకు అదనంగా ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ సమర్పించిన నమూనా ఇంటి స్థల పట్టాలను ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు.

పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు.

జిల్లాలో నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 31 కేంద్రాలు ఏర్పాటు చేయగా 24 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 26 నిమిషాలు. ఇప్పుడు విందాం 90 వసంతాల ఆకాశవాణి నా అనుబంధం, డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి.
1: రేడియో గాలిలో మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం. మనసులను కట్టిపడేసే మాయాజాలం. సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటోన్న ఈ శుభతరణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్ లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తు సేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
2: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ, అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
1: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భం ఏంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
2: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేము ఒక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది. ఆ వయసులో మేము మర్ఫీ రేడియోని మా కుటుంబ పెద్ద, మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు. అప్పుడు మొదటిసారిగా ఆ రేడియోను చూడడం, అందరం కుటుంబం అంతా కూర్చొని వినడం, ఆ చిన్న వయసులో దాన్ని వినేటప్పుడు చాలా ఆశ్చర్యంగా, దాని లోపలే మనుషులంతా ఉండి ఆయా కార్యక్రమాలని మనకు అందిస్తున్నారేమో అనేది అనుకునేటువంటి ఒక చిన్న భ్రమ ఇప్పటికీ కూడా తలుచుకున్నప్పుడల్లా నవ్వు కలిగిస్తుంటుంది. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు మీరు అన్నట్లుగా విజ్ఞానం, వినోదం,

0: రెండూ అందించే ఏకైక మాధ్యమంగా రేడియో ఉండడం చూసిన రోజులవి. అందుకనే ముఖ్యంగా పంచాయతీ గదుల్లో, గ్రామాల్లో అక్కడి నుంచి మాత్రమే రేడియో ఊరందరికీ వినిపించే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేసిన సందర్భాలను కూడా మొదటిసారి అక్కడే గమనించడం జరిగింది. రైతు సంబంధించినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా రేడియోలో వాళ్ళకి ఆయా ఋతువులకి, ఆయా సీజన్లకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండించాలి అనేటువంటి అవన్నీ కూడా మార్గదర్శనం చేసిన సందర్భాల్ని, అలాగే మేము కుటుంబం అంతా ఒక కాలక్షేపంగా విన్న మొదటి కార్యక్రమం మధ్యాహ్నం పూట వచ్చేటువంటి కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వెంకటరామయ్య గారు, ఆమె రేడియో అక్కయ్య అనేటువంటి ఆమె, వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సంభాషణలు కానీ, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు కానీ, వీటికి జోడింపుగా ఒక నాటికని కూడా ఆ కార్యక్రమంలో ప్రసారం చేసేవాళ్ళు. అవి చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఇంటిల్లిపాది కూడా ఆ కార్యక్రమాన్ని కూర్చొని విన్నది నాకు బాగా గుర్తున్న సందర్భం. రేడియో కీలకమైనటువంటి వార్త సాధనంగా ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, వాటిని హెచ్చరిక చేసేటువంటి ఒక మాధ్యమ సాధనంగా కూడా రేడియోని చాలా గౌరవంగా, రేడియోలో వచ్చేటువంటి ఆ సందేశాలను కోసం కాచుకొని విన్న సందర్భాలు కూడా బాల్యం నాకు బాగా గుర్తు. ప్రతి ఆదివారం సినిమాల్ని సంక్షిప్త కథా చిత్రం అనేటువంటి శీర్షికతో ప్రసారం చేసేవాళ్ళు. అంటే మొత్తం సినిమా 3 గంటలున్నా 1 గంటలోనూ ఎట్లనో దాన్ని సంక్షిప్త కథా చిత్రంగా ప్రసారం చేసేవాళ్ళు. అది చాలా ఆసక్తిగా మా అమ్మ, మా పిన్నమ్మ, అక్కయ్యలు అందరం కూర్చొని వినేవాళ్ళం. అట్లా ఆ రోజుల్లో కుటుంబాల్లో ఏకైక విజ్ఞాన వినోద సాధనం ఇదే కాబట్టి అందులో వచ్చేటువంటి సంగీతాలని, తర్వాత లలిత గీతాలని ముఖ్యంగా రేడియో ద్వారానే తొలి రోజుల్లో వినడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా జానపద గీతాలని, ఇటువంటి వాటినన్నింటినీ కూడా మొదటిసారిగా బాల్యంలోనే పరిచయం చేసిన ఒక సాధనం రేడియో.
1: మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు రేడియోతో అనుబంధం అలాగే కొనసాగిస్తున్నా.
0: ఏ రోజు కూడా ఆకాశవాణికి దూరంగా జరిగిన సందర్భాలు లేవు.
1: మీరు ఎప్పుడన్నా రేడియో స్టేషన్ వెళ్లి చూసారా?
0: మొట్టమొదటిసారిగా రేడియో స్టేషన్ కి సందర్శనం అనేది చాలా యాదృచ్ఛికంగా కడప ఆకాశవాణిలో, నేను 82 ఆ ప్రాంతాల్లో, అంటే నాకు 21-22 వయసు ఉన్నప్పుడు, అక్కడ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అలాంటి పెద్దలు కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ రేడియో స్టేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని చూడడానికి అక్కడ నాకున్నటువంటి కొంతమంది సాహితీ మిత్రులతో కలిసి మొదటిసారిగా వెళ్లి చూడడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆ టెక్నాలజీ లిమిటెడ్, అప్పుడున్నటువంటి విధానాలు అవన్నీ కూడా మొట్టసారి సందర్శించడం మాత్రం కడపలోనే జరిగింది.
1: అంటే మీ 20 ఏళ్ల వయసులో కడపలో వెళ్లి చూసారన్నమాట. అంటే అప్పుడు మీ కవితా రచనలన్నీ కూడా మీరు రాస్తూ ఉండేవారు?
0: నేను 15 ఏట నుంచే రాస్తున్నాను కాబట్టి ఒక ప్రారంభ దశలో ఉన్న సమయంలో మొదటి రేడియో స్టేషన్ చూడడం అనేది కడపలో జరిగింది.
1: అప్పుడు మీకు ఎలా అనుభూతి వచ్చింది?
0: ఎప్పటికైనా ఇలాంటి రేడియో స్టేషన్ లో కవిత్వం చదవాలి, చదవగలనా అనేటువంటి అనేక అనుమానాలు, లేకపోతే ఇష్టం చదవాలనే ఒక ఆసక్తి, అవన్నీ కూడా అక్కడే అంకురించాయని అనొచ్చు. నేను అలాగ మొదలైన ఆకాశవాణి తొలి రోజుల పరిచయం. తర్వాత నేను 94 ఆ ప్రాంతాల్లో, అప్పట్లో ఆకాశవాణి నుంచి ఒక పోస్ట్ లో వచ్చేది ఆహ్వానం, టైప్డు, రెమింగ్టన్ లోనో టైప్డ్ మిషన్ తో చేసిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు వచ్చేది. ఇందులో ఏముండేదంటే, ఫలానా కార్యక్రమంలో మీ రచనలో లేదా మీ టాక్ ప్రసారం చేయడానికి ఆకాశవాణి అంగీకరించింది, అందువల్ల మీరు ఫలానా సమయానికి ఇక్కడ ఉండి ఆ రికార్డింగ్ రోజు టైం ఇచ్చేవాళ్ళు, దాని ప్రకారం ఉండాలి. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో కూడా ఆ లేఖలోనే మెన్షన్ చేసి ఉండేవాళ్ళు. అవి చాలా, ఇప్పుడు కూడా నా దగ్గర కొన్ని ఆ లేఖలు భద్రంగా ఉన్నాయి, ఆ తొలి రోజుల్లో వచ్చినవి. అలాగే 94లో మొట్టమొదటిసారి నన్ను యువకుల కార్యక్రమానికి పిలిచినట్టుగా గుర్తుంది.
1: ఎలా వచ్చింది మీకు అవకాశం రేడియో?
0: అది విజయవాడ రేడియో వాళ్ళు, మరి అంటే నా కవిత్వం విస్తృతంగా అనేక పత్రికల్లో ప్రచురితమవుతున్నటువంటి కాలం అది, ఆంధ్రభూమి, చాలా పత్రికలు, విజయమంతులు ఇట్లాంటి వాటిలో. అప్పుడు నేను చాలా అసలు ఎగిరి గంతేసినంత ఆనందం అయింది.
1: మొదటిగా నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళాను.
0: విజయవాడ దానికి ఆహ్వానం అందుకుని వెళ్ళడం పదిలంగా ఉండేటువంటి జ్ఞాపకాలు.
1: అయితే మీరు ఆ రికార్డింగ్ ఆ ప్రొసీజర్ అంతా కూడా అప్పట్లో మీకు ఎలా అనిపించింది?
0: అప్పట్లో కొంత టైం పట్టేది. అప్పుడు మన ఇప్పట్లాగా చాలా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో లేదు కాబట్టి మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసి టేప్స్ మీద చేసేవాళ్ళు అనుకోవాలి. సో అలాగా నా మొదటి కార్యక్రమానికి ఒక 485 రూపాయలు అనుకుంటాను పారితోషికం. అప్పుడు అక్కడే సంతకాలు పెట్టించుకొని నగదుగా తీసుకున్నట్టుగా నాకు గుర్తు.
1: చిన్నప్పుడు మీరు విన్న ఎంతో ఆసక్తిగా విన్న రేడియోలోనే మీరు ప్రోగ్రామ్ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది?
0: చాలా అది ఒక ఊహించనటువంటి గొప్ప అనుభూతి నేత్రుల్ని ఇస్తుంది. ఇచ్చింది కూడా.
1: మీ రచనల్లో ఆకాశవాణి ఎలాంటి ప్రేరణ ఇచ్చిందంటారు?
0: నా రచనలన్నిటికీ కూడా ఆకాశవాణి ప్రసారం కాక బహుశా ప్రచురితం కాకముందే చాలా రచనలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అందువల్ల నేను నా కవితా సంకలనాలు కూడా దాంట్లో ఆ కవిత ఆకాశవాణి ప్రసారం అని రాసే.
1: రేడియోలో మీ కార్యక్రమం ప్రసారం అయినప్పుడు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కుటుంబం, మీ బంధువులు, అలాగే మీ కలీగ్స్ వీళ్ళు పంచుకున్నప్పుడు ఆ మధుర క్షణాలని మీకు మంచి కాంప్లిమెంట్స్ అవి అప్పట్లో ఇచ్చి ఉంటారు కదా, అంటే చాలా అరుదుగా వచ్చే ఆపర్చునిటీ అది. వాళ్ళు ఎలాంటి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అలాగే మీరు ఎలా ఫీల్ అయ్యారు?
0: ఆకాశవాణికి రెగ్యులర్ శ్రోతలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కార్యక్రమాల మీద ఉత్తరాలు అవి రాస్తూ వాళ్ళ పేరు తరచుగా ఆకాశవాణిలో వినిపిస్తుంది. అన్ని దాదాపుగా ఆకాశవాణిలో వచ్చే అన్ని కార్యక్రమానికి కూడా చాలా అభిమాన శ్రోతలుగా వాళ్ళని భావించేవాళ్ళు. సో అటువంటి శ్రోతలు నా కార్యక్రమాలను విని ఎక్కడో విజయవాడ దగ్గర ఒక గ్రామం నుంచి ఒక రచయిత ప్లస్ ఆకాశవాణి అభిమాని ఆకాశవాణిలో వచ్చే అన్ని కార్యక్రమాలు విని వాటి మీద తన స్పందన తెలియజేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఉత్తరాల ద్వారా అప్పుడు నాకు రాశారు, పలానా తారీఖున మీ కార్యక్రమం విన్నాము, అది చాలా రంజింపజేసింది అని చెప్పి. తర్వాత ఇదే ఉత్తరాలు అందులో ప్రసారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నా కార్యక్రమం మీద. మనం ఫీడ్బ్యాక్ కూడా అప్పుడు ఉత్తరాల శీర్షికలు నిర్వహించేవాళ్ళు. సో అది విన్నప్పుడు చాలా థ్రిల్ అనిపించింది.
1: మరి మీరు కూడా ఆకాశవాణి ఉత్తరాలు అవి రాస్తుండేవారు?
0: ఈ విన్న వాళ్ల ప్రేరణతోటి మనం కూడా ఎందుకు రాయకూడదు అని కొన్ని కార్యక్రమాల మీద, ముఖ్యంగా నాకు ఇష్టమైన కార్మికుల కార్యక్రమం ఇట్లాంటి వాటి మీద రాయడం జరిగింది.
1: రామకృష్ణ గారు, మీరు ఆకాశవాణితో రేడియోతో మమేకమైనటువంటి కార్యక్రమాల గురించి మా శ్రోతలకు చెప్పండి.
0: ఆకాశవాణి బాల్యం నుంచి ఒక చేయవిడవని మాధ్యమంగా చేసిన ప్రయాణంలో నేను ఊహించని అనేక అనుభూతుల్ని ఆకాశవాణి నాకు మిగిల్చింది. వాటిల్లో ప్రధానమైంది మన స్వాతంత్ర దినోత్సవానికి 70 ఏళ్ళు వచ్చినప్పుడు కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సప్తతి భారతి మీద కవిత్వం చదవమని ఎంపిక చేసిన కవుల్ని మన జిల్లా నుంచి నేను ఒక్కడనే ఆ కవి సమ్మేళనం పాల్గొనడం జరిగింది. అది ఆకాశవాణి విజయవాడ వారు రికార్డ్ చేసి వినిపించడం. ఆ తర్వాత ఉగాది లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొని చదవడం, ఇవన్నీ ఒక ప్రతి ఇదైతే 2019లో లిటరీ గురు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఆకాశవాణి చేపట్టి చేసినప్పుడు దాన్ని 2 ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం ఒక పెద్ద అనుభూతి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో శ్రోతలకు మీరేం చెప్తారు?
0: శ్రోతలు ఇవాళ వినోద కార్యక్రమాలకి అనేక ఇతర మాధ్యమాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటన్నిటికంటే కూడా విలువైనటువంటి విలువలు కలిగినటువంటి కార్యక్రమాలని భారతీయ ఆత్మని ప్రదర్శిస్తూ నిర్వహిస్తూ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ కేవలం ఆకాశవాణిలోనే లభ్యమవుతాయి. అందువల్ల యువత ఇవాళ మన వాళ్ళ పాఠాల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసాల వరకు కూడా ఆకాశవాణిని వినడం ద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, మనోవికాసాన్ని ఖచ్చితంగా శాస్త్రీయంగా నిర్మించుకోగలరు అనేది నా నమ్మకం. నా అనుబంధాన్ని ఇలాగ పంచుకోవడం నాకు కూడా కొంత చాలా ఒక వింత అనుభూతిని కలిగించిన కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల సందర్భాన్ని విజయవంతంగా దాటి 100 వసంతాల్లోకి వెళ్లాలని, ఈ తరాన్ని కూడా విజ్ఞానం, వినోదం, ఇప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతిక సౌలభ్యాల నేపథ్యంలో మరింత

0: అధునాతనమైనటువంటి అంశాల దిశగా ప్రేరణ, చైతన్యం, జాగృతి కలిగిస్తూ సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.
1: ధన్యవాదాలు పరుగురామకృష్ణ గారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా రేడియోతో మీకున్న అనుబంధాన్ని, మీకున్న విలువైన జ్ఞాపకాలని మాతో పంచుకుని శ్రోతలకి విలువైన సందేశాన్ని కూడా అందించారు. మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ యొక్క అనుభూతుల్ని, అనుభవాల్ని, మీ మధుర జ్ఞాపకాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు పరుగురామకృష్ణ గారు.
0: నా ధన్యవాదాలు, నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ GST ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మంజులా పాలేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహప్రి FM కేంద్రం స్టూడియోలో సమయం 7:41. ఇప్పుడు విందాం నాన్న కోసం కథానిక, రచన మరియు సమర్పణ టి పద్మావతి గారు.
4: వేసవికాలం సాయంత్రం 6 గంటలైనా వడగాల్పులు తగ్గలేదు. ఇంట్లో ఉంటే చెమటలు కక్కుతున్నాయి. ఏసీ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఎండ బాధ తెలియటం లేదు. కూలీనాలీ చేసుకునే వాళ్ళకి, బదాల వెంట తిరిగి పండ్లు కాయగూరలు అమ్ముకునే వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆ వేళప్పుడు ఒంటరి మీద కూర్చుని పుట్ట నిండా మల్లెపూలు పోసుకుని రేకుడబ్బాతో కొలిచి పూలమ్ముతున్నాడు నాగేంద్రం. ఆ వంతెన దగ్గరే తెనాల మీదుగా వెళ్లే బస్సులు ఆగుతాయి. వచ్చేపోయే జనం మల్లె మొగ్గల్ని చూడకుండా కొనకుండా వెళ్లలేరు. ఆ పూలకంత గిరాకీ ఉంది. అంగుళం పొడవంతా ఇచ్చుకుంటే నందివర్ధనమంత పూలవుతాయి. మంచి నాటుమల్లెలవి. కాస్తంత చీకటి పడేసరికి కాలం మీద నుంచి వచ్చే చల్లగాలికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. షోడాబండి దగ్గరకెళ్లి గోళీ సోడా తాగి వచ్చి కూర్చున్నాడు. మరో అరగంటలో పూలన్నీ అమ్ముడుపోయాయి. డబ్బులన్నీ లెక్క చూసుకుని తలగుడ్డ విదిల్చి భుజాన వేసుకుని ఇంటికి వస్తూ దారిలో మిఠాయి బండి దగ్గర ఆగి జిలేబీ కొనుక్కొని ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు మందారం చెట్టు దగ్గర నిలబడి కొడుకు ప్రకాశు తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. కొడుకులో హుషారు కనిపించలేదు. ఏందిరా అలా దిగాలుగా ఉన్నావు, పరీక్ష పాసైనావుగా, సంతోషంగా ఉండకుండా ఇందా ఈ జిలేబీ తిను, నీ నోరు తీపి చేద్దామని తెచ్చానంటూ బుట్టలో నుంచి జిలేబీ పొట్లం తీసి కొడుకు చేతిలో పెట్టాడు. నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో చేరుతున్నారు, నేను చేరాలనుకుంటున్నానన్నాడు ఆశగా. ఓ శదా నీ దిగులంతా, అట్లానే చదువుకో. నా జీవితమంతా మట్టి పిసుక్కోవటంతోనే సరిపోయింది. నువ్వైనా బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యాలి. మన వాళ్లంతా నాగేంద్రం కొడుకు పెద్ద చదువు చదువుకున్నాడని గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడే పైనున్న మీ అమ్మ కూడా సంతోషిస్తుందన్నాడు. కాలేజీ చదువంటే మాటలు కాదు, వేలు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందాయంటూ బాధను మళ్లీ వెళ్లబుచ్చాడు. నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు, డబ్బు గురించి ఆలోచించకు. మనకున్న ఎకరం పొలం చాలకపోతే మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటాను. ఇంకా నా ఒంట్లో శక్తి ఉంది. నీ చదువుకుంటే నాకు పొలం ముఖ్యం కాదు. అవసరం వస్తే ఆ ఎకరం పొలం కూడా అమ్మి నిన్ను చదివిస్తాను. ఇదిగో పూలమ్మిన డబ్బులు, రేపు నీ ఫ్రెండ్స్తో సినిమాకి పొమ్మంటూ చిల్లరంతా కొడుకు చేతిలో పోశాడు. తండ్రిని చూస్తుంటే ప్రకాష్కి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎండనక వాననక రాత్రింబగళ్ళు పొలంలో తిరిగి కష్టపడతాడు. అమ్మ పోయాక ఒంటరి వాడయ్యాడు. ఇంటికి వచ్చాక కట్టెల పొయ్యి వెలిగించి అన్నం కూర తానే వండి పెడతాడు. పంట చేతికందగానే అప్పులు వాళ్లు వచ్చి వసూలు చేసుకుంటారు. కొద్దో గొప్పో మిగిలితే పుస్తకాలకి, బట్టలకి, ఫీజులకి సరిపోతుంది. నాన్న సుఖపడేటప్పుడంటూ మనసులోనే ఆలోచించాడు. ఆ సంవత్సరం సరిగా పంట దిగుబడి రాలేదు. అప్పు చేసి కొడుకుని కాలేజీలో చేర్పించాడు. రోజు బస్సులో వెళ్లి రావాలి. ప్రకాష్ ఇంటికి వచ్చేసరికి తండ్రి కనిపించలేదు. నడుచుకుంటూ పొలం వెళ్లేసరికి చేలో కలుపు తీస్తూ కనిపించాడు. కొడుకుని చూడగానే పడిన శ్రమంతా మాయమైంది. ఏరా, ఇంటికాడుండక ఇంత దూరం ఎందుకు రావటం, చీకటి పడింది, నేనే వచ్చేవాణ్ణిగా అంటూ మట్టి చేతులు దులుపుకుని లేచాడు. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ప్రకాష్ పొయ్యి వెలిగించి నీళ్లు కాగు పెట్టాడు. ఈలోగా చేలో తెచ్చిన టమాటాలు, వంకాయలు చాకుతో ముక్కలు కోశాడు. నాన్న, నువ్వు స్నానం చేసిరా, ఈలోగా నేను వంట చేస్తానంటూ అన్నీ సిద్ధం చేసుకుంటుంటే, నీకొద్దురా అబ్బాయి ఇలాంటి పనులన్నీ, నేనున్నానుగా, నా చేత్తో నీకు వండి పెడితేనే తృప్తిగా ఉంటుంది. ఈ పొగతో మసితో నువ్వు అవస్థపడలేవు, నువ్వెళ్లి చదువుకో, ఈ పనుల జోలికి రామాక అంటూ కొడుకుని కూర్చోపెట్టి వేడివేడిగా అన్నం కూర వండిపెట్టాడు. తండ్రి మీద ఎక్కడ లేని అభిమానం పెరిగింది. ప్రకాష్ ఆరు బయట మంచం వేసుకుని కూర్చుని చదువుకుంటున్నాడు. కొడుకు అలా కష్టపడుతుండే తండ్రి మనసు వెలువెల్లాడింది. ఆ చలిలో జలుబు చేసి జ్వరం వస్తే ఆరోగ్యం పాడైపోతుంది. ఈసారి పంట చేతికి రాగానే ఇల్లు బాగు చేయించాలి, ప్రత్యేకంగా ఓ గది కొడుకు కోసం కట్టించాలనుకున్నాడు. ఏడాది గిర్రును తిరిగిపోయింది. మొదటి సంవత్సరం పరీక్షలైపోయినాయి. నాగేంద్రం అనుకున్నట్లే ఆ సంవత్సరం పంట దిగుబడి బాగా పెరిగింది. పాత పెంకుటిల్లు ఊడదీయించి రెండు గదులు డాబా వేయించాడు. కొడుకు చదువుకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. రోజూ సిటీ బస్సులో వెళ్లి వస్తుంటాడు ప్రకాష్. అప్పుడప్పుడు సెలవు రోజుల్లో తండ్రితో పాటు పొలం వెళ్తాడు. సంవత్సరం తిరిగే కల్లా అసలు వడ్డీ కలిపి మోపిడైంది. కరణంగారి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ మధ్య చేలకి మందులకు చాలా డబ్బు ఖర్చయిపోతున్నది. కాని కష్టానికి ఫలితం మాత్రం దక్కటం లేదు. పంట కోసి కుప్పేశారు. వారం రోజుల్లో కళ్లంలో నూర్చడానికి సిద్ధం చేసుకుని మనుషుల్ని మాట్లాడుకున్నాడు నాగేంద్రం. ఇంతలో ప్రళయం ముంచుకొచ్చినట్లు మబ్బులు పట్టి వర్షం కుండపోతగా కురవటం, ధాన్యపు గింజలన్నీ రాలి నేలల్లో కొట్టుకుపోయాయి. మూడు రోజులు తుఫానుగా మారి రైతు కంట కన్నీళ్లు మిగిల్చింది. నాగేంద్రం కూడా గుండాగినంత పనైంది. ఇంకా కౌలుకేమిస్తాడు, తనేం తింటాడు, చేసిన అప్పు తీర్చేదలా పొగిలి పొగిలి ఏడ్చి గుండె నొప్పితో పడిపోయాడు. వెంటనే ప్రకాష్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. ఊరుకో నాన్న, కష్టార్జితమంతా నీళ్లలో కొట్టుకుని పోయింది. ఏం చేస్తాం, ప్రాప్తి లేదంతే. ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అంతగా అయితే చదువు మానేసి ఎక్కడైనా ఉద్యోగంలో చేరుతాను, నువ్విలా కష్టపడుతుంటే నేను చూడలేనంటూ తండ్రిని ధైర్యం చెప్పాడు. తనకంటే ఎత్తుకు ఎదిగిన కొడుకును చూసి, ఈ ఏడు కాకపోతే రేపు పంట పండిస్తాను, వరదలు తెగుళ్లు రావటం మామూలే, రెండేళ్లు కష్టపడితే నీ చదువు పూర్తవుతుంది, మధ్యలో చదువు ఆపటానికి వీల్లేదంటూ ఆత్మవిశ్వాసంతో నాగేంద్రం ఈసారి మరింత శ్రమ పడటానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చదివే ధ్యేయంగా పెట్టుకున్నాడు ప్రకాష్. ఇంత డబ్బు పోసి కొడుకుని చదివిస్తున్నావు, ఉద్యోగం వచ్చాక నిన్ను చూస్తాడంటావా? మట్టి పిసుక్కుంటూ బతకాల్సిందే. ఈ రోజుల్లో కొడుకుల్ని నమ్మే రోజులు పోయినాయి. అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? చూడు నాగేంద్రం, ఎందుకొచ్చిన శ్రమ. ఆ ఎకరం పొలం అమ్మేసి అప్పు కింద జమ చేయమంటూ ఒత్తిడి చేశాడు కరణం. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఒకవేళ నన్ను చూడకపోయినా పర్వాలేదు, వాడు ఉద్యోగం చేసుకుని బాగుంటే అంతే చాలనుకున్నాడు. కొడుక్కి అప్పుల విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నాగేంద్రం. మరో రెండేళ్లు గడిచిపోయాయి. ప్రకాష్ బీటెక్ పూర్తి చేయగానే కాలేజీ తరఫున మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నాగేంద్రం సంతోషానికి అవధులు లేవు. ఇంకా తనేమైనా పర్వాలేదు, కొడుకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది, మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంత మంది చెప్పినా వినలేదు. సవితి తల్లి వస్తే కొడుకుని సరిగా చూడదని తల్లి తండ్రి అన్ని తానై పెంచాడు. నాన్న నాకు ఉద్యోగం వచ్చిందంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. ప్రేమతో గుండెలకు హత్తుకుని నా బాధ్యత నెరవేర్చుకున్నాను, నీ జీవితం సుఖంగా సాగిపోవాలంటూ మనసారా దీవించాడు. తండ్రిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు ప్రకాష్ కి. ఆ పొలం పనులు మానేసి నాతో పాటు వచ్చి ఉండమన్నాడు. ఇక్కడ వ్యవహారాలు చక్కబరచాలి. ఇప్పుడేగా నీకు ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్ళు ఆగు. కోడలు పిల్ల వచ్చాక పిల్లలతో ఆడుకోవటానికి వచ్చి ఉంటానంటూ కొడుక్కి నచ్చ చెప్పి పంపించాడు. తండ్రిని వదలేక వదలేక వెళ్లాడు ప్రకాష్. రోజూ తండ్రితో మాట్లాడటానికి ఒక సెల్ ఫోన్ కొని పంపాడు. బెంగళూరులో జాయిన్ అయిన 6 నెలలకి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రావటానికి కనీసం 2 ఏళ్లు పడుతుంది. నాన్నకు పొలం అంటే ప్రాణం. 2 ఏళ్లు కష్టపడి సంపాదిస్తే పోయిన పొలాన్ని తిరిగి దక్కించుకోవచ్చు. నాన్న కోసం 2 ఎకరాల పొలం కొని తను కానుకగా ఇవ్వాలనుకున్నాడు. అమెరికా ప్రయాణం దగ్గర పడింది. ఒకసారి ఊరెళ్లి తండ్రిని చూసి వద్దామని బయలుదేరాడు ప్రకాష్. ఇంటికి రాగానే కుక్కి మంచంలో పడుకున్న తండ్రిని చూడగానే దుఃఖం ఆగలేదు. నాన్న అంటూ దగ్గరికి వెళ్లగానే ఆ పిలుపుకి కళ్ళు తెరిచి చూశాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నది. ఈ స్థితిలో నిన్ను వదిలేసి అమెరికా ఎలా వెళ్లగలను, నేను ఇక్కడే ఉండిపోతానన్నాడు ప్రకాష్. జ్వరమేగా, 2 రోజుల్లో అదే తగ్గిపోతుందిలే. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు భవిష్యత్ చాలా ఉంది. నువ్వు ఎదిగే కాయవి, నేను రాలిపోయే పండుని. అదృష్టం వచ్చినప్పుడు వదులుకోవటం అవివేకం. ఇన్నాళ్లు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నువ్వు అమెరికా వెళ్తేనే ఈ తండ్రికి గర్వంగా ఉంటుందన్నాడు. చుట్టుపక్కల వాళ్లంతా ప్రకాష్ కి ధైర్యం చెప్పారు. మేమంతా ఉన్నామని భరోసా ఇవ్వటంతో తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు. లగేజీ సర్దుకుని ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టగానే అక్కడ తనలాగానే కొడుకుల్ని సాగనంపడానికి తల్లిదండ్రులు బంధువులంతా వచ్చారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ల ముఖాల్లో అనాథలుగా మిగిలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బలవంతంగా వెళ్లేవాళ్లు కొంతమంది, ఏడుస్తూ టాటా చెప్పేవాళ్లని చూస్తుంటే ప్రకాష్ కి మనసు కలచివేసింది. సంపాదన కోసం అనుబంధాల్ని, కన్నవాళ్ళని దూరం చేసుకుని అంత దూరం వెళ్లకపోతే ఏమవుతుంది? బిడ్డల్ని దూరం చేసుకున్న ఆ పేగుబంధాలు తిరిగి వచ్చేదాకా ఒంటరి పక్షుల్లా బ్రతకాల్సిందేగా. ప్రకాష్ మనసు తండ్రి చుట్టూ ఆలోచిస్తున్నది. 2 ఏళ్లకి తను తిరిగి వచ్చేదాకా నాన్నకి ఏమీ కాకూడదు. ఒకవేళ ఏమైనా జరిగితే ఒంటరిగా దిక్కులేని అనాథగా మిగిలిపోతాడు. అనారోగ్యంతో మంచాన పడితే ఎవరు చూస్తారు? అనాథగా వదిలివేయడం ధర్మమా? తను సంపాదన కన్నా నాన్న ముఖ్యం. చిన్నప్పుడు అమ్మ పోయింది, అప్పట్నుంచి అన్ని తానే పెంచి పెద్దవాణ్ణి చేశాడు. చేయి పట్టుకుని నడిపించాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించాడు, భుజానెక్కించుకుని తిప్పి కథలు కబళ్ళు చెబుతూ అడిగినవన్నీ కాదనకుండా కొనిచ్చాడు. నా కడుపు నింపి తాను పస్తునున్న రోజులు కూడా ఉన్నాయి. రోజంతా మట్టిలో కష్టపడి పొలం దున్ని నాట్లేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ఆశగా ఎదురుచూసేవాడు. అలాంటి తండ్రిని ఎలా వదిలి వెళ్లగలను? చేతికొచ్చిన పంట దక్కకపోతే ఎంతగా అల్లాడిపోతారో, ఎదుగొచ్చిన కొడుకు దగ్గర లేకపోతే ఎంత బాధగా ఉంటుందో. నాన్నకి అలాంటి పరిస్థితి రానివ్వను. చివరి దశలో అండగా లేకపోతే కొడుకుగా నా బాధ్యత ఎలా నెరవేర్చుకోగలను? నా కోసం, నా చదువు కోసం గానుగెద్దులా కష్టపడిన తండ్రికి నేనిచ్చే బహుమతి. చివరి రోజుల్లో దూరంగా ఉండి అనాదిగా వదిలేయను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు ప్రకాష్. చిరుదరహాసాలు, బాధాతప్త హృదయాలతో వీడ్కోలు చెప్తుంటే ఒక్కసారిగా గాల్లోకి లేచింది విమానం. వెనక్కి వచ్చి లగేజీతో ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రకాష్ అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచి చూశాడు నాగేంద్రం. అప్పటికే ప్రకాష్ కి దారిలో కనిపించిన నాగేంద్రం మిత్రుడు అన్ని విషయాలు చెప్పాడు. అన్ని విన్నాక తిరిగి ఇక్కడికి రావటం మంచిదనిపించింది ప్రకాష్ కి. నువ్వు అమెరికా వెళ్లలేదా అన్నాడు కొడుకును చూసి. నేను వెళ్లిపోయాక నువ్వు ఒంటరివాడిగా దిక్కులేని వాడివై ఇల్లు వాకిలి పొలం అన్ని పోగొట్టుకుని సత్రం అరుగుల మీద పడి ఉండటం నాకు ఇష్టం లేదు. నేను సంపాదించి నీకు ఎకరాలు భూమి కొనిచ్చే కంటే ఎదిగిన కొడుకుగా నీ కళ్ల ముందుంటే నాకిష్టం. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలేసి సంపాదన కోసం వెళ్లలేను. ఉన్న దాంట్లోనే సంతృప్తి పడితే ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది. నాన్న దూరమైతే తిరిగి రాలేడుగా. అమెరికా ఉద్యోగం వదులుకొని నీకోసం వచ్చేశాను. మనం ఇప్పుడే బెంగళూరు వెళ్లిపోదామంటూ తన్నిని చేయి పట్టుకుని లేపాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిన కొడుకును చూసి తనకన్నా అదృష్టవంతులు లేరని పొంగిపోయాడు నాగేంద్రం.
3: ఇంతవరకు శ్రోతలు నాన్న కోసం కథానిక విన్నారు. రచన మరియు పఠనం టి పద్మావతి గారు. ఇప్పుడు లలిత గీతాలు విందాము.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: कोलकाता नाइट राइडर्स को 40 रन से हरा दिया। कोलकाता में कल दिल्ली कैपिटल्स के 204 रन के लक्ष्य के जवाब में कोलकाता की टीम 163 रन पर सिमट गई। कुलदीप यादव को प्लेयर ऑफ द मैच चुना गया। एक अन्य मुकाबले में राजस्थान रॉयल्स ने मुंबई इंडियंस को 30 रन से हरा दिया। इसके साथ ही राजस्थान रॉयल्स प्लेऑफ में पहुंचने वाली चौथी टीम बन गई है। पहले क्वालिफायर मुकाबले में कल रॉयल चैलेंजर्स बेंगलुरु का मुकाबला गुजरात टाइटंस से होगा। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे पब्लिक स्पीक कार्यक्रम में वरिष्ठ नागरिकों को एकीकृत डिजिटल सहायता प्रदान करने की पहल जीवन और शतायु ऐप पर परिचर्चा प्रसारित करेगा। सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में संयुक्त सचिव मोनाली पी ढाकाटे परिचर्चा में भाग लेंगे। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं फरहत नाज।
1: धन्यवाद मुकेश। भारत और अमेरिका के विदेश मंत्रियों की बैठक पर हिंदुस्तान की सुर्खी है, हॉर्मोज सबके लिए खुला रहे। विदेश मंत्री जयशंकर और मार्को रूबियो ने बैठक के बाद जताई सहमति। पत्र के अनुसार ईरान बोला, नियंत्रण हमारा ही रहेगा। नवभारत टाइम्स के अनुसार कड़े वीजा नियम पर यूएस ने कहा, भारत टारगेट नहीं। जनसत्ता लिखता है, भारत अमेरिका व्यापार समझौता को जल्द अंतिम रूप मिलेगा। पंजाब केसरी ने डोनाल्ड ट्रंप के हवाले से दिया है, 60 दिन के सीज फायर पर लगभग सहमति, हॉर्मोज जल डमरू मध्य खोला जाएगा। ईरान यूरेनियम प्रोग्राम छोड़ने को तैयार, फिजिशियन बोले हम परमाणु हथियार नहीं चाहते। नवभारत टाइम्स ने सबसे बड़ी राहत शीर्षक से संपादकीय में लिखा है, अमरीका और ईरान के बीच हॉर्मोज खोलने के लिए सैद्धांतिक सहमति बनना पूरी दुनिया के लिए बहुत बड़ी राहत है। हालांकि ईरान के पास मौजूद एनरिच्ड यूरेनियम समेत कुछ संवेदनशील मुद्दों पर अभी सहमति नहीं पाई है, फिर भी संकेत बताते हैं कि दोनों पक्ष इस बार मामले को सुलझाने के लिए गंभीर हैं। लोकसत्ता ने ऐतिहासिक जीत शीर्षक से लिखा है, पश्चिम बंगाल में ममता का आखिरी किला ढहा, पालता में भाजपा की 1,00,000 वोटों से विजय। दैनिक जागरण ने घुसपैठियों की वापसी शीर्षक से लिखा है, ये अच्छा है कि पश्चिम बंगाल की भाजपा सरकार पहले दिन से ही राज्य के हालात सुधारने वाले ठोस फैसले लगातार ले रही है। ऐसे समय की मांग भी है क्योंकि ममता बनर्जी ने 15 साल के शासन में राज्य को पटरी से उतारने का काम किया था। देशबंधु की सुर्खी है, पाकिस्तान के बलूचिस्तान में ट्रेन विस्फोट, 30 की मौत, 100 से अधिक घायल। प्रतिबंधित अलगाववादी संगठन बीएलए ने ली हमले की जिम्मेदारी। राजस्थान पत्रिका ने विडंबना शीर्षक से लिखा है, फीस से ज्यादा स्कूल आने जाने और किताब यूनिफॉर्म का खर्च, कई राज्यों में स्कूल ट्रांसपोर्ट सबसे बड़ा बोझ, आंकड़े बता रहे हैं कहां है सुधार की जरूरत। दैनिक भास्कर ने सीबीएसई द्वारा री एवल्यूशन की अंतिम तिथि बढ़ाकर 25 मई करने की खबर मुख्य पृष्ठ पर दी है। पत्र के अनुसार स्कैन कॉपी आने के बाद 2 दिन और मिलेंगे। अमर उजाला की सुर्खी है, नॉर्थपा आज से शुरू, कई राज्यों में पारा 46 डिग्री के पार, शुक्रवार तक राहत नहीं, उत्तर प्रदेश में लू और आंधी की दोहरी मार, 40.8 डिग्री के साथ बांदा सबसे गर्म।
0: और अंत में मुख्य समाचार एक बार फिर, राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में पद्म पुरस्कार प्रदान करेंगी। गृह मंत्री अमित शाह ने कहा, सरकार ने सभी जनजातीय समुदायों को समान नागरिक संहिता के दायरे से बाहर रखा। पेट्रोल की कीमत में 2.61 रुपए और डीजल में 2.71 रुपए प्रति लीटर की वृद्धि। राष्ट्रीय परीक्षा एजेंसी ने 28 मई को होने वाली CUET स्नातक परीक्षा 2026 स्थगित की। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा, भारत और अमेरिका आतंकवाद के सभी स्वरूपों से मुकाबले के लिए तत्पर। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, वे प्रधानमंत्री नरेंद्र मोदी के बड़े प्रशंसक हैं और भारत उन पर पूरी तरह विश्वास कर सकता है। और आईपीएल क्रिकेट में दिल्ली कैपिटल्स ने कोलकाता नाइट राइडर्स को 40 रन से हराया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। Good morning, I am Abhishek Mukhopadhyay. The headlines. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. Union Home Minister Amit Shah says government has excluded all tribal communities from ambit of Uniform Civil Code. Petrol price hiked by 2.61 rupees per litre, while that of diesel by 2.71 rupees per litre. National Testing Agency postpones CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister S. Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And in IPL cricket, Delhi Capitals beat Kolkata Knight Riders by 40 runs at Eden Gardens in Kolkata. President Draupadi Murmu will present the Padma Awards at the first civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Padma Awards, one of the highest civilian awards of the country, are conferred in three categories: Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri. In the first civil investiture ceremony of 2026 today, the President will confer 66 Padma Awards, including 2 Padma Vibhushan, 6 Padma Bhushan, and 58 Padma Shri. The remaining Padma Awards will be given in the second round of the civil investiture ceremony to be held later. We have a report.
3: This year, the government has announced a total of 131 Padma Awards. These include 5 Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. Among the awardees, 19 are women, while 16 individuals will be awarded posthumously. The Padma Awards, namely Padma Vibhushan, Padma Bhushan and Padma Shri, are amongst the highest civilian awards of the country. Instituted in the year 1954, these awards are announced on the occasion of Republic Day every year. The award seeks to recognize work of distinction and is given for distinguished and exceptional achievements in various fields and disciplines, including art, literature, education, sports, medicine, social work, science and engineering, public affairs and trade and industry. Priya Mondal, Akashwani News, Delhi.
2: News Services Division of Akashwani will broadcast special programs as part of a series People's Padma on Akashwani.
4: We launched our environmental protection movement, forest conservation, for about 6 years together. Because the importance of Darjeeling Hill Forest had hardly been known.
5: मेरा शोध विशेष रूप से इस क्षेत्र में रहा, जिसमें पत्ती के झुलसा और झोंका रोग के लिए रोगरोधी किस्मों का विकास मैंने किया।
6: फिर हम गुरुजी के पास आ गए, उन्होंने फिर हमें गांव में असंग करने के लिए लगा दिया कि नशे के खिलाफ हर गांव में जाइए, तो हम इस अभियान में जुट गए।
2: In these episodes, we provide listeners insights into the work and life of Padma awardees. To listen to the episodes, tune into 100.1 Akashwani Gold today from 9:10 a.m. onwards. It can also be heard on News on AIR app and News on AIR official YouTube channel. Union Home Minister Amit Shah has said that the government has made special provisions to exclude all tribal communities from the ambit of the Uniform Civil Code UCC, ensuring that their rights are fully protected. Addressing the Janjati Sanskritik Samagam in New Delhi, Mr. Shah said the UCC will not infringe upon any tribal rights.
7: Narendra Modi Sarkar ke Guru Mantri Nate.
8: As the Home Minister of the Narendra Modi government, I want to make it clear that no restriction of the UCC will apply to the tribal world or any tribal individual. No violation of tribal rights will occur because of the UCC. In the two states where the Bharatiya Janata Party is in power, Gujarat and Uttarakhand, we have implemented the UCC, and by making special provisions, the Narendra Modi government has worked to keep all the tribal communities out of the purview of the UCC.
2: The Home Minister also said that the tribal welfare budget, which stood at 28,000 crore rupees during the Congress-led government, has been increased to 1,50,000 crore rupees under the Narendra Modi government. Petrol price has been hiked by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre today, marking the fourth hike in 2 weeks. With this revision, petrol will now cost 102 rupees 12 paise per litre in Delhi, while diesel will now cost 95 rupees 20 paise per litre in the national capital. The National Testing Agency NTA has postponed the Common University Entrance Test undergraduate 2026 examinations, scheduled for the 28th of this month. NTA said that this decision was taken in view of the change in the date of the Eid ul-Zuha or Bakr Eid holiday as per the government notification. The agency informed that revised exam dates for affected candidates will be announced soon. NTA also advised candidates to regularly visit its official website for the latest updates. The Central Board of Secondary Education, CBSE, has extended the last date for obtaining scanned photocopies of answer books for Class 12 board examinations by one more day. Until today, CBSE said that the decision was taken to provide adequate time to students for submitting requests. The board advised candidates to avail of this extended timeline and submit the applications accordingly. It stated that the start date for accepting re-evaluation requests shall be communicated soon. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download news on AIR app. External Affairs Minister Dr. S. Jaishankar has said that India and the United States have a strong interest in combating terrorism in all its forms and manifestations. Addressing the gathering at the 250th Independence Day celebration of the United States in New Delhi yesterday, Dr. Jaishankar said that India and US must always be clear about zero tolerance for terrorism.
9: We must always be clear about zero tolerance for terrorism. And that is why our counter-terrorism cooperation is so important. The people-to-people connect has also been a very special characteristic of our relationship. It has helped build political understanding between our two nations and remains a living bridge.
2: The External Affairs Minister said that both nations have a common interest in de-risking the global economy and providing the world with more choices. He said many convergences make both nations effective strategic partners in multiple domains. Mentioning the visit of U.S. Secretary of State and NSA Marco Rubio, Dr. Jaishankar said this visit highlights the significance of India-U.S. ties in contemporary times.
9: Prime Minister Modi and President Trump set out a pathway for the further development of our enduring partnership. Their goal was to advance the aspirations of our people for a bright and prosperous future while also serving global good.
2: U.S. President Donald Trump dialed U.S. Ambassador to India Sergio Gaud during an event celebrating America's 250 years of independence at the Bharat Mandapam in New Delhi yesterday. Mr. Trump described Prime Minister Narendra Modi as a friend and stated the ties between the two nations had never been so close. Mr. Trump said he loves India and even called himself a big fan of PM Modi. Mr. Trump said India can count on him 100%. The U.S. ambassador held his phone to a microphone for the audience to hear Trump's remarks.
10: I just want to say hello to everybody. I love the Prime Minister. Modi is great. He's my friend.
2: The event was graced by External Affairs Minister S. Jaishankar, U.S. Secretary of State Marco Rubio, and U.S. Ambassador Sergio Gaud. U.S. President's remarks came amid Secretary of State Marco Rubio's four-day visit to India. U.S. President Donald Trump said that he has told his representatives not to rush into any deal with Iran as his administration played down hopes of an imminent breakthrough in the three-month-old war. He said that any future deal with Iran under his administration would involve no financial concessions and would be fundamentally different from the agreement reached during former U.S. President Barack Obama's tenure. He also criticized the Obama-era Iran nuclear deal and claimed his proposed agreement would prevent Tehran from obtaining nuclear weapons and the deal will differ from the one crafted by former U.S. President Barack Obama. Indian High Commissioner to Bangladesh Pranay Verma paid a farewell call on Bangladesh Prime Minister Tariq Rahman yesterday. According to a post by the High Commissioner on India and Bangladesh on social media platform X, the Prime Minister thanked Mr. Verma for his contributions towards strengthening India-Bangladesh relations and conveyed best wishes for his next assignment. Mr. Verma reaffirmed India's willingness to deepen multifaceted engagement with Bangladesh for the mutual benefit and shared prosperity of the people of both countries. The annual five-day Hajj pilgrimage commences today amidst regional tension in West Asia as more than 1.6 million Muslims from across the world, including India, begins their journey from the holy city of Makkah to assemble in the tent city of Mina in Saudi Arabia. They will spend the night there and move towards the plains of Arafat at dawn tomorrow for the day's main ritual of Hajj reciting prayers. About 1,75,000 pilgrims from India are participating in this year's Hajj pilgrimage. In IPL cricket, Delhi Capitals defeated Kolkata Knight Riders by 40 runs at the Eden Gardens in Kolkata last night. Delhi Capitals set a target of 204 runs for Kolkata Knight Riders, KKR. In reply, KKR scored only 163 runs in 18.4 overs. Put into bat, Delhi Capitals posted 203 runs for the loss of 5 wickets in the stipulated 20 overs. Early in the day, in another fixture, Rajasthan Royals defeated host Mumbai Indians by 30 runs at the Wankhede Stadium. India Meteorological Department has issued an orange alert for heat wave conditions today in parts of Delhi, Haryana, Chandigarh and Punjab, parts of Rajasthan, Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Chhattisgarh, coastal Andhra Pradesh, Jharkhand, Odisha and Telangana also likely to witness severe heat wave conditions during the day. In a bilingual live phone-in program, Public Speak tonight at 9:30, we will bring an insightful discussion on one-stop digital support for senior citizens, Jeevan and Shatayu apps with Monali P. D. Dakte, Joint Secretary, Minister of Social Justice and Empowerment. During the program, listeners can ask questions on recently launched apps by the Minister of Social Justice and Empowerment to support senior citizens in accessing healthcare information on welfare schemes and ensuring the safety and care. To participate, simply dial the telephone number 011-2331-0481, 011-2371-7117, 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
11: Thank you, Abhishek. Talks between External Affairs Minister S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio is covered prominently by the dailies. India and U.S. reform strategic ties, push trade, energy deals, leads the Asian age. Rubio, Jaishankar stressed need for unimpeded maritime trade, writes the Hindu. The statesman, quoting U.S. Secretary of State Marco Rubio, says U.S.-Pakistan alliance not at the expense of ties with India. West Bengal orders setting up of holding centres for illegal foreigners awaiting deportation, reports the Tribune. The Pioneer, in its editorial piece, states addressing India's job crisis. The paper says the employment question is not merely economic, it is deeply linked to dignity and aspiration of the youth and affects national confidence. Any nation that aspires to be superpower must be backed by its youth that is meaningfully employed and has a positive mindset. Indeed, India is one of the youngest nations of the world and has a sizable youthful energy. But if it is not engaged in constructive work, there is a high chance of it going wayward. In keeping with his commitment to provide jobs, Prime Minister Narendra Modi presided over the 19th edition of the Rozgar Mela. Quad grouping is vital, says Japan's Foreign Minister Toshimitsu Motegi, reports the Hindu. And finally, Delhi's shopping problem just became a business. Well, the Pioneer reports that Carryman, which began operations in Lajpat Nagar in April, offers shoppers a trained assistant who accompanies them through the market, carries their bags, holds their spot in queues, helps them navigate stores. And with that, it's back to you, Abhishek.
2: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. Union Home Minister Amit Shah says government has excluded all tribal communities from mandate of Uniform Civil Code. Petrol price hike by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre. National Testing Agency postponed CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And with that, we end the morning news. Have a nice day.
12: Akashvani అనంతపురం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎం మనోహర్.
13: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 4వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరగతులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న యువతతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రకాలైన కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశం కోసం, గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 15న ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల రామాపురం పరిధిలో జరుగుతున్న హాంద్రినివా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హాంద్రినివా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రోజున దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు సహాయక మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇచ్చిన సప్త సూచనలు దేశ ప్రజలు తప్పక పాటించాలని కోరారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్ గస్తీలు నిర్వహిస్తున్నామని, ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 మరియు 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలియజేశారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
14: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 దాటి 35 కావస్తోంది. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వినే ఉంటాము. అందులో కొన్ని కథలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి. అలాగే అవి మనకు ఏదో ఒక జీవిత పాఠాన్ని కూడా నేర్పిస్తాయి. అలాంటి కథల్లో ఒక కథ, తాబేలు కుందేలు కథ, గుర్తుందా? స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ప్రూవ్ చేసిన యానిమల్ తాబేలు. అది కథ కావచ్చు, ఒక మంచి సందేశం కోసం మనకి ఆ కథని చెప్పిండొచ్చు. కానీ నిజ జీవితంలో కూడా తాబేలు లక్షణం అదే. ఎంతో నెమ్మదిగా కదిలే జంతువు అయినా కూడా మిగిలిన అన్ని జంతువుల కంటే కొన్ని శతాబ్దాల పాటు అది జీవించగల ప్రాణి. అన్నిసార్లు బలం, వేగం, తెలివి మాత్రమే కాదు, కొన్నిసార్లు ఓపికతో ఉంటే కూడా మనం విజయం సాధించవచ్చు అని చెప్పే ప్రాణి తాబేలు. కొన్ని జంతువులను చూస్తే భయం వేస్తుంది, కొన్నింటిని చూస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది, అరే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అని. తాబేలును చూస్తే మాత్రం మనకు ప్రశాంతత గుర్తొస్తుంది. మరి తెలుసుకుందామా తాబేలు గురించిన స్పెషల్స్? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. తాబేళ్లు డైనోసర్ల కాలం నుంచి ఉన్నాయి. తాబేళ్లు దాదాపు 220 మిలియన్ సంవత్సరాల నుంచి భూమిపై జీవిస్తూ ఉన్నాయి. వాహ్, డైనోసర్లు అంతరించిపోయినా కూడా తాబేళ్లు మాత్రం కోట్ల సంవత్సరాల ప్రయాణాన్ని దాటి ఇంకా భూమిపైననే ఉన్నాయి. గ్రహ శకలాలు ఢీకొన్నప్పుడు, మంచు కరిగి అవి ఎంతో ప్రమాదకరంగా మారినప్పుడు, ఖండాల మార్పులు, ఇవన్నీ చూసి ఇంకా మన ముందు జీవిస్తూ ఉన్నాయి. వాటి శరీర నిర్మాణం కోట్ల సంవత్సరాలుగా చాలా తక్కువ మార్పులతో కొనసాగుతూ ఉంది. తాబేలు పైన మనకు షెల్ ఉంటుంది, అందరికి తెలుసు కదా. ఆ పై భాగాన గట్టిగా కవచంగా ఉండేదాన్నే షెల్ అంటారు. తాబేలు శరీరంలో అత్యంత ప్రత్యేకమైన భాగం దాని షెల్. షెల్లో రెండు భాగాలు ఉంటాయండి, పైభాగాన్ని క్యారపేస్, అలాగే కింది భాగాన్ని ప్లాస్ట్రన్ అంటారు. ఈ షెల్ కేవలం గట్టి కవచం మాత్రమే కాదు, దీనిలో నరాలు, రక్తనాళాలు కూడా ఉంటాయి. అంటే తాబేలు తన షెల్ పై తాకితే అది అనుభూతి కూడా చెందుతుంది. అంటే మన చేతి పైన ఎవరైనా తాకితే మనం ఆ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ అవుతాం కదా, అలాగే తాబేలు కూడా దాని షెల్ పైన ఎవరైనా తాకినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. తాబేలు యొక్క వెన్నెముక, రిబ్స్ కూడా ఈ షెల్లో కలిసిపోయి ఉంటాయి. అందుకే తాబేలు తన షెల్ను పూర్తిగా వదిలి బయటకు రావడం అసాధ్యం. షెల్ లేకుండా తాబేలు బ్రతకలేదు. కొన్ని తాబేళ్లు దాదాపు 150 సంవత్సరాల కంటే పైగా జీవిస్తాయండి. భూమిపై నివసించే జంతువుల్లో అత్యధిక జీవితకాలం ఉన్నటువంటి జంతువు తాబేలు. తాబేళ్లు నెమ్మదిగా కదులుతాయని మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ ఇవి ఆశ్చర్యకరమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నటువంటి జీవులు. కొన్ని తాబేళ్లు ఆహారం దొరికే మార్గాలను గుర్తుంచుకుంటాయి. ప్రతిరోజు వాటికి ఆహారం ఇచ్చే సమయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాయి. కొన్ని తమ సంరక్షకులను కూడా గుర్తిస్తూ ఉంటాయి. నార్మల్ గా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తే ఆ రూట్ ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ తాబేలు ఒకసారి ఒక దారిలో వెళ్తే ఆ దారిని అవి అస్సలు మర్చిపోవు. సముద్రపు తాబేళ్లు ఆహారం కోసం సముద్రాల్లో చాలా దూరం ఈదుతూ ఉంటాయి. అవి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ దారిని గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి దాని యొక్క ఒరిజినల్ ప్లేస్ కి వచ్చేస్తూ ఉంటాయి. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ను ఉపయోగించి అవి దారిని గుర్తిస్తూ ఉంటాయన్నమాట. భూమికి ఒక కనిపించని అయస్కాంత శక్తి ఉంటుంది, దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. తాబేళ్లు ఆ అయస్కాంత శక్తి వల్ల దారిని సహజంగానే గుర్తించగలుగుతున్నాయి. అందువల్ల అవి సముద్రంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించినా కూడా దారి తప్పకుండా తిరిగి తమ పుట్టిన ప్రదేశానికి చేరుకుంటూ ఉంటాయన్నమాట. మనం ఫోన్లో GPS ని ఉపయోగించి ఎలా దారి చూసుకుంటూ ఉంటామో అలాగే తాబేళ్లు ప్రకృతి అందించినటువంటి GPS ని యూజ్ చేసుకుని దాని యొక్క దారిని వెతుక్కుంటూ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళినా కూడా, కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించినా కూడా తిరిగి అవి పుట్టినటువంటి తీరానికి వచ్చి మాత్రమే గుడ్లు పెడతాయండి. ఎస్, ఈ విషయం చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడ జీవిస్తూ ఉన్నా కూడా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం ఆ తాబేలు ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వచ్చి మాత్రమే గుడ్లు పెడతాయట. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నార్మల్ గా జెండర్ ఆడ మగ అనేది కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది, ఆరు గుడ్లు రూపంలో ఉన్నా కూడా డిసైడ్ అయిపోతుంది. కానీ తాబేళ్ల గుడ్లలో నుంచి ఆడ మగ తాబేళ్లు బయటికి రావడం అన్నది మాత్రం
అవి ఉన్న ఉష్ణోగ్రతను బట్టి డిసైడ్ అవుతుంది. వాటి పిల్లలు ఆడవా మగవా అనేది గుడ్లు ఇసుకలో ఉన్నప్పుడు ఆ ఇసుక యొక్క వేడి మీద ఆధారపడి ఉంటుందండి. ఎలా అంటే తల్లి తాబేలు ఇసుకలో గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్లు కొన్ని రోజులు ఇసుకలోనే ఉంటాయి. ఇసుక ఎక్కువ వేడిగా ఉంటే ఎక్కువగా ఆడ తాబేళ్ళు, ఇసుక చల్లగా ఉంటే ఎక్కువగా మగ తాబేళ్ళు పుట్టే అవకాశం ఎక్కువ ఉందట. వావ్, తాబేళ్లలో పిల్లల లింగాన్ని ప్రకృతి ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయిస్తుంది. ఇక ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పుట్టిన తాబేళ్లలో చాలా తాబేళ్లు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం సగం తాబేళ్లు మాత్రమే బ్రతికి వాటర్లోకి వెళ్తా ఉంటాయి. ఎందుకంటే భూమిపైన ఉన్నటువంటి పక్షులు, గ్రద్దలు, అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఈ చిన్న తాబేళ్లని తినేస్తూ ఉంటాయన్నమాట. మనకు తెలిసి తాబేలంటే ఒకటే రకం అనుకుంటూ ఉంటాం, కానీ తాబేళ్లలో కూడా చాలా రకాలున్నాయండి. అన్ని తాబేళ్లు భూమిపైన ఉండవు, అన్ని తాబేళ్లు నీళ్ళల్లో కూడా ఉండవు. వాటి జాతిని బట్టి కొన్ని భూమిపైన, కొన్ని నీటిలోన, మరికొన్ని రెండింటిలో కూడా ఉంటాయి. భూమిపై జీవించే తాబేళ్లను టార్టాయిస్ అంటూ ఉంటారు, మనం జనరల్ గా పిలిచేటటువంటి వర్డ్. ఇవి పూర్తిగా భూమిపైననే జీవిస్తూ ఉంటాయి. కాళ్ళు బలంగా మందంగా ఉంటాయి, షెల్ గుండ్రంగా పైకి ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ డోమ్ ఆకారం భూమిపై శత్రువుల నుంచి రక్షణ ఇస్తూ ఉంటుంది. నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి, మొక్కలు ఆకులు తింటూ ఉంటాయి. తర్వాత నీటిలో జీవించే తాబేళ్లు, వీటిని టర్టిల్స్ అంటూ ఉంటారు. ఇవి సముద్రాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. కాళ్ళ స్థానంలో ఫ్లిప్పర్స్ వంటివి వీటికి ఉంటాయి. ఇవి ఈదడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. షెల్ తట్టలాగా సున్నితంగా ఉంటుంది, నీటిలో వేగంగా ఈదేందుకు ఈ ఆకారం సహాయపడుతూ ఉంటుంది. భూమిపై ఇవి నెమ్మదిగా కదిలినా కూడా నీటిలో అద్భుతంగా ఈదుతాయి. తర్వాత భూమిపైన అలాగే నీటిలో కూడా జీవించే తాబేళ్లు, వీటిని టెర్రపిన్స్ అంటారు. తీయని నీటిలో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చెరువులు, నదులు, సరస్సుల్లో జీవిస్తూ ఉంటాయి. నీటిలోనూ అలాగే భూమిపైన ఎక్కడైనా ఇవి బ్రతకగలవు. వీటి శరీర నిర్మాణం రెండు వాతావరణాలకు సరిపోయే విధంగా ఉంటుంది. మనం అన్నింటినీ తాబేళ్లు అని పిలుస్తూ ఉంటాం కదా, కానీ వీటిలో కూడా ఇన్ని రకాలున్నాయన్నమాట. అయితే నీళ్ళలో ఉండేటటువంటి తాబేళ్లు చాపల్లాగా నీటిలోనే శ్వాస తీసుకోలేవు. వాటికి ఆక్సిజన్ కావాలి, మనలాగే ఊపిరితిత్తులు కూడా ఉంటాయి కాబట్టి అవి శ్వాస తీసుకోవడానికి కొన్ని గంటల తర్వాత అయినా కూడా నీటి పైకి వస్తూ ఉంటాయి. తాబేళ్ల శరీరం చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, అవి నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువగా వాటికి వెంట వెంటనే శ్వాస తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాటికి తక్కువ ఆక్సిజన్ సరిపోతూ ఉంటుంది. కొన్ని తాబేళ్లు అయితే విశ్రాంతి సమయంలో 4 నుంచి 7 గంటల వరకు కూడా నీటిలో శ్వాస తీసుకోకుండా అలాగే ఉండగలవు. అదే ఆ వాతావరణం గనక, ఆ నీళ్లు గనక చల్లగా ఉన్నట్లయితే ఇంకా చాలాసేపు కూడా అవి శ్వాస తీసుకోకుండా బ్రతకగలవు. తాబేళ్లకు బయటకు కనిపించే చెవులు ఉండవు, కానీ అవి వినగలవు. తాబేళ్ల తల పక్కన చిన్న గుండ్రని భాగం ఉంటుంది, అది చెవిలా పనిచేసే భాగము. వాటికి మనలా బయటకు కనిపించే చెవులు లేకపోయినా నేలలో వచ్చే వైబ్రేషన్స్, తక్కువ శబ్దాలు, దగ్గర్లోని కదలికలు బాగా గుర్తించుకుంటాయి. తాబేళ్లు వినడం కంటే కూడా ఎక్కువగా కంపనాలను ఫీల్ అయ్యి అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటూ ఉంటాయన్నమాట. తాబేళ్లు చాలా రంగులను కూడా గుర్తిస్తాయండి. కొన్ని తాబేళ్లు మనుషుల కంటే కూడా ఎక్కువ రంగుల్ని గుర్తిస్తాయి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అల్ట్రావైలెట్, యువి కాంతిని కూడా ఇవి చూడగలవు. అంటే వాటి కళ్ళకు ప్రపంచం మన కళ్ళ కంటే ఇంకా రంగురంగులుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తాబేళ్ల షెల్ చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నాం కదా, అలాగే అందంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ టార్టాయిస్ కండి, వాటి షెల్ ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. మరి ఈ షెల్ చూడ్డానికి ఒకటేలాగా అనిపించినా కూడా ప్రతి తాబేలు యొక్క షెల్ ప్రత్యేకంగా ఉంటుందండి. ఎస్, మనుషులకు ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటాయో అలాగా తాబేళ్లకు కూడా వాటి షెల్ పైన ఉన్నటువంటి గీతలు, ఆకారాలు, డిజైన్లు ఒక్కొక్క తాబేళ్లకు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు కొన్ని సందర్భాల్లో షెల్ డిజైన్ ని చూసి కూడా తాబేళ్లను గుర్తిస్తూ ఉంటారు. ఈ పాఠం మీకోసం.

తాబేళ్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా, తాబేళ్లలో ఉన్నటువంటి రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జెయింట్ టార్టాయిస్, ఇది భారీ తాబేలండి, ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు. 150 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇది జీవిస్తూ ఉంటుంది. చాలా నెమ్మదిగా నడుస్తుంది. దాదాపుగా 200 కిలోల కంటే ఎక్కువగా బరువు ఉంటుంది. ఈక్విడార్ కు చెందిన గాలపగోస్ దీవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎడారి తాబేలు, ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఉంటుంది. చాలా రోజుల పాటు నీరు లేకుండా జీవిస్తూ ఉంటుంది. నేలలో గుహలు తవ్వుకొని వేడి నుంచి రక్షణ పొందుతూ ఉంటుందన్నమాట. అడవి తాబేలు, జనరల్ గా మనకి అడవుల్లో కనిపించే తాబేళ్లు ఆకులు పండ్లు తింటూ ఉంటాయి. తేమ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్టార్ తాబేళ్లు, దీని షెల్ పైన నక్షత్రం లాంటి డిజైన్స్ ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం అలాగే శ్రీలంకలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొడి గడ్డి ప్రాంతాల్లో అడవుల అంచున ఎక్కువగా ఇవి జీవిస్తూ ఉంటాయి. చిరుత తాబేల్, ఇది ప్రత్యేకంగా చిరుతకు ఎలా అయితే మచ్చలు ఉంటాయో అలాంటి మచ్చలతో ఉంటుంది ఈ తాబేలు. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేగంగా నడిచే తాబేళ్లలో ఇది కూడా ఒకటన్నమాట. తర్వాత సల్కటా తాబేళ్లు, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద తాబేళ్లలో ఇవి కూడా ఒకటి. చాలా బలంగా ఉంటాయి, పెద్ద గుంతలు తవ్వుతాయి. పెంపుడు జంతువుల్లాగా ఎక్కువగా వీటిని పెంచుకుంటూ ఉంటారు. గ్రీన్ సీ టర్టల్, ప్రపంచంలోనే వేడి సముద్ర ప్రాంతాల్లో కనిపించే సముద్ర తాబేలు. లాగర్ హెడ్ సీ టర్టిల్, అట్లాంటిక్ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి తాబేలు జాతి తమ ప్రాంతంలో ప్రత్యేకమైన జీవన విధానంతో ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడుతూ జీవిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అతి చిన్న తాబేలు స్పెక్లెడ్ పెడ్లోపర్, దీని యొక్క పొడవు దాదాపు 6 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే. అది మన చేతిలో కూడా చాలా చిన్నగా ఉంటుంది, మనం ఈజీగా పట్టుకునే విధంగా. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత వయసైన తాబేలు జొనాథన్, ఇది సెయింట్ హెలీనా ఐస్లాండ్ దీవుల్లో ఉంటుంది. ఆఫ్రికా దగ్గర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక చిన్న దీవి ఇది. జొనాథన్ వయసు 190 సంవత్సరాలకు పైమాటే. ఎన్నో తరాలు మారినా, ఎన్నో దేశ చరిత్రలు మారిపోయినా కూడా ఈ తాబేలు ఇంకా జీవించి ఉందండి. అంతే కదా, 200 సంవత్సరాలు దాదాపుగా ఈ తాబేలు జీవించిందంటే ఎన్ని చూసుంటుందండి, ఎన్ని మార్పులు, ఎన్ని డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈ తాబేలు చూసుంటుంది కదా. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఈ జొనాథన్కు ప్లేస్ దక్కింది. తాబేళ్లు కేవలం ఆసక్తికర జీవులు మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యానికి కూడా చాలా ముఖ్యమైనవి. కొన్ని తాబేళ్లు పండ్లు తిని విత్తనాలను ఇతర ప్రాంతాల్లో విడిచిపెడతాయి, దానివల్ల అక్కడ కూడా ఆ మొక్కలు వస్తూ ఉంటాయి. గడ్డి మైదానాల్లో మొక్కలు పెరుగుదలను నియంత్రించి సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. సముద్ర తాబేళ్లు సముద్ర గడ్డి ప్రాంతాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతూ ఉంటాయి. తాబేళ్ల ఆరోగ్యం ద్వారా పర్యావరణ పరిస్థితులను కూడా మనం అంచనా వేయొచ్చండి. అందుకే వీటిని ప్రకృతి సూచిక జీవులు అంటూ ఉంటారు. ఈ పురాతన జీవులు ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయండి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్రాల్లో తాబేలు ఎంతో ప్రమాదంలో పడిపోతూ ఉంది. సముద్రంలో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు కలపడం వల్ల అవి తాబేళ్లు ఆహారం అనుకుని తిని చాలా తాబేళ్లు చనిపోతూ ఉన్నాయి. అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారం వల్ల అనేక జాతులు తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. అక్రమంగా వేటాడుతూ ఉన్నారు. అడవులు చెరువులు నాశనం కావడం, వాటికి నివాస ప్రాంతాలు లేక చనిపోతూ ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల గుడ్ల ఉష్ణోగ్రత మారి పిల్లల లింగ నిష్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. బికాజ్ కొన్ని సముద్రపు తాబేళ్లు గుడ్ల యొక్క ఉష్ణోగ్రతను బట్టి అవి ఆడ మగ అని డిసైడ్ అవుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది అనుకోండి, ఓన్లీ ఆడ తాబేళ్లే పుడతాయి. అప్పుడు ఎలా చెప్పండి, జీవ వైవిధ్యం కోల్పోతాం కదా. ఇది ప్రకృతి సమతుల్యానికి పెద్ద సవాలుగా మారిపోతూ ఉంటుంది. ప్రాచీన సంస్కృతుల్లో కూడా తాబేళ్లను పవిత్రమైన జ్ఞానం అలాగే స్థిరత్వానికి చిహ్నంగా భావించేవారు. అంతెందుకండి, ఇప్పుడు కూడా మనం ఇంట్లో తాబేళ్లను పెంచుకుంటే లేదంటే అట్లీస్ట్ తాబేలు బొమ్మను పెట్టుకున్నా కూడా అది శుభ సూచకంగా భావిస్తూ ఉంటాం కదా. లక్షల సంవత్సరాల నుంచి భూమిపై నిలిచిన ఈ జీవులు మనుషుల కారణంగా కనుమరుగు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే తాబేళ్లను రక్షించడం అంటే ప్రకృతిని మనం రక్షించడమే. విన్నారు కదండి,
తాబేళ్ల గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు అండ్ తాబేళ్ల యొక్క జీవనం, జీవితం, జీవితకాలం ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకుందాము. తాబేళ్లు మనకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పుతాయి. నెమ్మదిగా అయినా కూడా ఆగకుండా ముందుకు సాగితే గమ్యం చేరుకోవచ్చు అని చెబుతుంది. చెప్తారు కదండి, వీలైతే పరిగెత్తు లేదంటే నడువు, అది కూడా వీలు కాకపోతే గెంతు. అయినా కష్టంగా ఉంటే పాకుతూ అయినా కూడా నీ లక్ష్యాన్ని చేరుకో, అంతేకాని మధ్యలో ఆగిపోకు అన్న మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తాబేలు అని చెప్పొచ్చు. నిదానంగా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు బ్రతుకుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఓపిగ్గా ఉంటుంది. అందుకే అది అన్ని సంవత్సరాల్లో ఎంతో సుఖంగా జీవించగలిగినటువంటి జంతువు. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేస్తాను. నేను మీకు ఆవ్యశ్రీ, బాయ్ బాయ్.

ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: ఆవిడ మావిడే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి చిత్ర స్వర్ణలత ఆలపించిన సీతారామశాస్త్రి గీతం విందాం.

0: ఇంతవరకు శ్రోతలు ఆవిడ మావిడి చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 1 నిమిషం. స్వరణారి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా టెంపర్ చిత్రం నుంచి ఓ పాట విందాం. అంతకంటే ముందు
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: స్వరలహరి కార్యక్రమం శ్రోతలు వింటూ ఉన్నారు. కార్యక్రమం ఇప్పుడు సూర్య ఐపీఎస్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆరపించిన నారాయణరెడ్డి గీతం ఇది. సంగీతం ఇళయరాజా.

0: పటం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: స్వరహరి కరికలో వినబోయే పాట సూపర్. ఈ చిత్రం కోసం అనుష్క ఆలపించిన గీతం విందాం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: స్టాలిన్ చిత్రం నుంచి రంజిత్ మహాలక్ష్మి అర్పించిన గీతం ఇప్పుడు విందాం. రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:32. చిత్రమంజరి కార్యక్రమంలో కొన్ని యుగళ గీతాలు విందాం. ముందుగా జగదేక్ వీరుడు అదిరకు సుందరి చిత్రం నుంచి

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు వినబోయే పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: తెలుగు రాష్ట్రాల నుండి
4: 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
6: మన శ్రీ చైతన్య విద్యార్థి.
7: చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు యుగలకి తలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా శ్రోతలు వినబోయే పాట పెళ్లి సందడి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం MM కీరవాణి.

0: ఇంతవరకు శ్రోతలు చిత్రమంజరి కార్యక్రమంలో యోగుల గీతాలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: మీరు ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది.
3: भारत को एलपीजी और एलएनजी सप्लाई की बात हो या यारा का भारत के फर्टिलाइजर क्षेत्र में योगदान, मुझे बहुत खुशी है कि आप में से कई सीईओस भारत के वाइब्रेंट गुजरात और अन्य इन्वेस्टर समिट में भी बड़े उत्साह के साथ हमेशा भाग लेते रहे हैं. अब हमें इस पार्टनरशिप को इसकी इंटेंसिटी बढ़ाकर इसे न्यू फ्रंटियर की ओर ले जाना चाहिए.
2: అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
3: हम भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नेदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर.
2: ఈ భాగస్వామ్యం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో 28 నానోమీటర్ చిప్ల తయారీతో ప్రారంభించి ఆ తర్వాత వేగంగా 14 నానోమీటర్ మరింత అధునాతన చిప్ల తయారీ వైపు అడుగులు వేయనుంది. ఇవి వాహనాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం 100% తైవాన్, చైనా, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోంది. ఈ ఒప్పందంతో దేశీయంగానే సరఫరా గొలుసు బలోపేతమవుతుంది. ధోలేరా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50,000 మందికి హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే దశాబ్దాలలో డిజిటల్ ప్రపంచాన్ని శాసించబోయే చిప్ వార్స్లో భారతదేశానికి ఒక బలమైన వ్యూహాత్మక స్థానాన్ని కల్పించే అడుగు. ఈ ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చడంలో మైలురాయి కానుంది. దేశ సాంకేతిక రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందం భారత్కు దౌత్యపరంగా ఆర్థికంగా ఒక పెద్ద మైలురాయి అనటంలో సందేహం లేదు. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాలకు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన దీనిని అందుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఆ దేశ అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. స్వీడన్తో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
3: 2030 తక్ హమ్నే 500 GW క్లీన్ ఎనర్జీ ఆర్ 5 మిలియన్ టన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ కర్నే కా టార్గెట్ రఖా హై. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నార్వే వెల్ ఫండ్ కి భీ ప్రాథమికతా. मैं नॉर्वे को भारत के क्लीन एनर्जी फ्यूचर में अहम हिस्सेदार बनने के लिए आमंत्रित करता हूँ.
2: నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను

0: నిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: నార్వేకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ నుండి భారత్లోని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడులను పెట్టేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. భారత రక్షణ ఇండస్ట్రియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి నార్డిక్ రక్షణ సంస్థలకు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. భారతదేశ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరటానికి నార్వే అధికారికంగా అంగీకరించింది. అలాగే భారత్ నార్వే మధ్య ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేందుకు 5 నార్డిక్ దేశాలు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించాయి. నార్డిక్ దేశాలు వైశాల్యంలో జనాభాలో చిన్నవైనప్పటికీ సాంకేతికత, ఆర్థిక వనరులలో అత్యంత ధనిక దేశాలు. ఈ 5 దేశాల ప్రత్యేక నైపుణ్యాలు భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికత, ఆత్మ నిర్భర్ భారత్ కింద స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఎంతగానో దోహదపడతాయి. ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ అయిన 6G సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం అందటంతో పాటు పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ఒప్పందం ద్వారా వచ్చే 15 ఏళ్లలో నార్టిక్ దేశాల నుండి భారత్లోకి 8.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.
1: 10 వర్షో మే హమారా బయోలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, ఐటీ నిపుణులు నార్డిక్ దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ సదస్సు వేదికగా నిర్ణయాలు తీసుకున్నారు. ఓస్లోలో జరిగిన ఈ సదస్సు ఫలితంగా భారత్కు నార్డిక్ దేశాల నుండి కేవలం నిధులు మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని చేయని క్లీన్ టెక్నాలజీ అందుతుంది. ఇది భారతదేశ పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాకుండా కాలుష్యరహిత లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతో కీలకం కానుంది. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
1: एग्रीकल्चर सेक्टर में साइंस, टेक्नोलॉजी और इनोवेशन ड्रिवन अप्रोच को लेकर आगे बढ़ रहा है. हम सिर्फ प्रोडक्शन बढ़ाने के लिए ही नहीं, एक ऐसा फार्मिंग इकोसिस्टम बनाने के लिए भी काम कर रहे हैं जो सस्टेनेबल भी हो, क्लाइमेट रेजिलिएंट भी हो और फ्यूचर रेडी भी हो. और इसलिए पूरे भारत में साइंटिफिक एग्रीकल्चर को मिशन मोड में आगे बढ़ाया जा रहा है. हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
0: భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ ను సురక్షితం చేసుకోవడంలో అత్యాధునిక సాంకేతికతను భారత్

0: ఇరాక్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన భారత విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలు, రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ది, ఇంధన భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించాలనే భారత దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా స్పష్టంగా చాటిచెప్పారు. వసుదైవ కుటుంబకం అనే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతి, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ది దిశగా భారత్ తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఈ పర్యటన మరోసారి తెలియజేసింది. అలాగే అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ గ్లోబల్ సౌత్కు భారత్ ఒక బలమైన స్వరంగా నిలుస్తోందనే సందేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి అందించారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక సహకార ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఉపయోగపడనున్నాయి. ఈ పర్యటనతో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా ప్రపంచస్థాయి నాయకత్వ పాత్ర పోషించే దిశగా మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ది అనే 3 ప్రధాన సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన ఈ పర్యటన నూతన భారతం ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని ప్లే చేయడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సూన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను వినబోతున్న శ్రోతలు లక్కవరం నుండి వై వెంకట్రెడ్డి, మరి వీరు కోరుతున్నారు తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

0: ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు నువ్వు వస్తావని చిత్రం నుంచి రాజేష్ సుజాత పడిన పాట, గీతరచన పోతుల రవికిరణ్, మరి వీరి కోసం ఈ పాట

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నైనిక మరి వీరందరూ కోరుతున్నారు మా అమ్మ దేవత చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన రాజశ్రీ

స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, మరి వీరందరి కోసం ఈ పాట.

హైదరాబాద్ వనస్థలపురం నుంచి దోర్నల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప మరి వీరందరూ కోరుతున్నారు. వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండపాట, గీతరచన వేటూరి మరి వీరి కోసం ఈ పాట

అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీత రచన వేటూరి, మరీ పాటను కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కళ్యాణ్ నుండి నర్సన్న శివగంగ

రామవేదిని కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మి, విశాల్ వీరందరూ కూడా విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుమంగళి పాడారు. గీతరచన సిరివెన్నెల. మరి వీరందరి కోసం ఈ పాట

0: మీరింతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ఈరోజు మీరు వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం అండి వేణుమాధవ్ గారు.
2: నమస్కారం అండి.
1: ఇవాళ మా స్టూడియోకి రావడం మా అదృష్టం అండి. ధ్వన్యనుకరణతో శ్రోతల్ని అలరించాలి, ముఖ్యంగా వేణుమాధవ్ గారిని మా స్టూడియోకి పిలవాలి అని చాలా రోజుల నుంచి కోరిక. ఇవాళ మీరు మా స్టూడియోకి వచ్చారు, చాలా ధన్యవాదాలండి.
2: నమస్కారం అండి. 1971లో ఐక్యరాజ్య సమితికి ఆహ్వానించారు. అక్కడంతా ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ నిమిటేట్ చేశాక కెనడియన్ డాక్టర్ రాధాకృష్ణ గారు నిమిటేట్ చేయమన్నారు అంబాసిడర్. ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన జర్నలిస్ట్ అడిగారు, ఇదేమిటి, మా దగ్గర ఇంప్రెషనిస్ట్ అంటారు, మిమిక్రీ అనేది మా ప్రాంతంలో తక్కువ, అసలు ఏమిటి ఈ మిమిక్రీ, మీరు ఇంత హయ్యెస్ట్ ఫామ్లోకి తీసుకెళ్లారు, ఆడియన్స్ను పరవశింపజేశారు, ఏమిటి అని అడిగితే చెప్పాను నేను. అప్పుడు మా కళ ఎప్పటిదంటే మీ దేశం బుట్ట ముందు పుట్టింది మా కళ అని అనేసరికి అమెరికన్ యాక్సెంట్ అడిగారు. అడిగితే చెప్పాను నేను, శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ అన్నాను. చూడండి, అప్పుడు అమెరికా ఎక్కడదండి, మీ దేశం బుట్ట ముందు పుట్టింది మా కళ. ఇంద్ర ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ కాక్ అన్నాను. కోడిని ఇమిటేట్ చేశాడు. మరి భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైలెంట్ కిల్డ్ కీచక. భీముడు సైలెంట్ని ఇమిటేట్ చేశాడు, చేసి చంపేశాడు. వీడి గురించి చెప్తేనే అరగంట అవుతుంది, ఊరికే సంక్షిప్తంగా మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకు సైరంధ్రి, నేను వీడితో బాధపడలేను, నువ్వు వెళ్లాల్సింది, ఏ విధంగా చేస్తావో చేయాల్సిందని దుప్పటి కప్పుకొని,
3: ఏమంటే వినాథ,
2: ఏమి సుందరి, ఏం పలికితివి,
3: మీరేం మాట్లాడుతున్నారో తెలియనా,
2: తిరిగిపోవడం ఏమి, ఏమి మార్దవము,
3: ఏమి మార్దవము, తమరు రావడానికి ఆలస్యం ఎందుకు, చాలా బాధగా ఉంది నాకు.
2: నేను ఆలస్యం చేసేదినా,
3: అవును మరి,
2: అని ఒక్కసారి దుప్పటి తీసే సంక్షడిగా ఉన్న కీచకుడు చంపేశాడు.
1: అమ్మో, సుధామ గారు ఉన్నారండి నాతో పాటు ఇక్కడ. సుధామ గారు మంచి జోక్స్ కార్టూనిస్ట్ గా మొదలెట్టారు. సుధామ గారు కూడా ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు
2: వేస్తారు.
4: వేణుమాధవ్ గారు, మరి సాహిత్యంలో హాస్యం అనేటువంటిది ముఖ్యంగా ఈ కవులు కళాకారులను కూడా మిమిక్రీ కళలో మీరు ఒక భాగంగా చెప్పారు మీ కళా పుస్తకంలో, మరి ఈ సాహిత్యకారుల యొక్క ధ్వనిని అనుకరించి ఎట్లాగా ఇది చేస్తారు?
2: చెప్తాను. ఇది ఏమిటంటే, వీళ్ళందరి కథలు విన్న తర్వాత ఇంత మోసమా, దానివల్ల సామాజిక స్పృహ కలిగింది అనేది కొంతమంది పండితులు అన్నారు, కానీ సామాజిక స్పృహ నాకేం కలగలేదు. కానీ
1: ఏదంటారు, మిమిక్రీ
2: కాదు మరి,
1: అయ్యో బాబు, అదేంటండి,
2: కోడిలాగా
4: అంటే వంచనకి మోసానికి ఈ కళని వాడుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ
2: ఈ 64 కళల్లో స్వరవంచన అని ఉంది.
4: అవును,
2: 64 కళలో స్వరవంచన అని ఉంది.
4: స్వరవంచన అన్నారు కానీ మానవ వంచన చేయమని,
2: మానవ వంచన చేయమని. ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఏమిటండి, నాకు అప్పుడు అనిపించింది కళ వల్ల సామాజిక స్పృహ కలగాలి, ఆనందం కలగాలి.
4: దీన్ని అంటే ఒక వంచనకి మోసానికి వాడుకున్నటువంటి కళని ప్రయోజనం వైపు మీరు మళ్ళించాను.
2: దానికి వాజ్పేయి గారు అడిగారు, నువ్వు సామాజిక స్పృహ ఎలా కలిగిస్తావన్నాడు. 6 కుర్రాళ్ళు వెళుతున్నారు, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీకు సిస్టర్స్ ఎంతమంది ఏంటి, ఎనమండి గురు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఇదే చేస్తుంటారు అని సామాజిక స్పృహ కలిగించు చిన్న పాయింట్ మీద.
4: ఒక కుటుంబ సంక్షేమం గురించినటువంటి, కుటుంబ నియంత్రణ గురించినటువంటి
1: సందేశాన్ని
2: ఇవ్వచ్చు. ఆనందం ఎలా కలిగింపజేస్తామన్నాడు. ఇద్దరు ముసలాళ్ళు రైలు పెడుతున్నారు, సర్వకళల సమ్మేళనం మిమిక్రీ అన్నాను. దీంట్లో జోక్స్ చెప్పేటప్పుడు కూడా ఏ ధ్వనులు వస్తాయి, ఏం వస్తాయని కూడా చెప్పాలమ్మా. ఉదాహరణకి మన రైలు స్టార్ట్ అవుతుంది, ఇద్దరు ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వరేని వయస్సు ఎంత అన్నాడు. రెండో వాడు, వేసుకోవచ్చు 30-36 మధ్య, నీ వయసు ఎంత,
5: వేసుకోవచ్చు 20-26 మధ్య.
2: వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడు కింద పడి అడిగి, ఎవడరా నువ్వు, నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు. సామాజిక స్పృహ కలిగింపజేయచ్చు, ఆనందాన్ని కలిగింపజేయవచ్చు. ఉదాహరణకు దీనికి సిలబస్ లేదు. ప్రపంచంతో 3 సార్లు ఆహ్వానించారు నన్ను. 3 సార్లు ఆహ్వానించినప్పుడు ఈ ప్రతి పుస్తకాలకు వెళ్ళి, ప్రతి లైబ్రరీకి వెళ్ళి, మిమిక్రీ ఏమైనా పుస్తకం ఉందంటే ఎక్కడ పుస్తకం లేదమ్మా, ఎక్కడ పుస్తకం లేదు, దాని గురించి వ్యాసం లేదు. ఒక చోట మాత్రం కుమర్రాజు లక్ష్మణరావు గారు రాశారు, కుక్క వచ్చి అరిస్తే తన్ని పంపిస్తాం, కుక్కలాగా అరిస్తే కళాన్ని గౌరవిస్తామన్నాడు. ఈ దెబ్బ నాకు ఇంకెక్కడేం కనబడలేదు. కుమర్రాజు లక్ష్మణరావు పుస్తకంలో ఉంది
4: అంటే ఆ మిమిక్రీ కళని అప్పుడు ఆయన గుర్తించారు.
2: ఆయన అది ఆ పుస్తకం తప్ప ప్రపంచంలో ఎక్కడ మిమిక్రీ మీద, యాక్టింగ్ మీద ఉంది, డ్రామా మీద ఉంది, డాన్స్ మీద ఉన్నాయి, అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ లేవు. అంటే పుస్తకం అప్పుడు ఏం చేశారంటే, దీనికి కూడా సిలబస్ ఉండాలి. ఇప్పుడు నృత్యానికి ఉంది సిలబస్, ఉంది కూచిపూడికి ఉంది, మరి కథకళికి ఉంది, అన్నిటికీ సిలబస్.
4: దీనికి కూడా ఒక పాఠ్య ప్రణాళికని మీరు రూపొందించారు.
2: పాఠ్య ప్రణాళిక ఉండాలని అప్పుడు సంక్షిప్తంగా చెప్తాను. ఆ ఒక పాఠ్య ప్రణాళిక గురించి చెప్తేనే గంటలు అవుతుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయ్యి ఉండాలన్నాను వాడు, సూపర్ యాక్టర్ అమ్మవాడు. బహుపాత్రాభినయం తెలియాలన్నాను, వెంట్రిలోక్విజం తెలియాలన్నాను, ధ్వని అనుకరణలో 6 భాగాలు తెలియాలన్నాను, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ నటీనటులు, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ.
1: అంటే బహు కళల సమాహారం మిమిక్రీ,
2: సర్వకళల సమ్మేళనం. చూడండి, పండితులు, డాన్సర్స్, వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేయొచ్చండి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే 4-5 యాక్టర్లను ఇమిటేట్ చేయడం, ఇదే మిమిక్రీ అనుకుంటే కుదరదు. అది
4: ప్రముఖుల యొక్క స్వరాల్ని పట్టుకుని దానిని ఒక ప్రయోజనం చూస్తూ మలచడం,
2: దానివల్ల ఆనందం మాత్రమే కానీ అంటే ప్రయోజనం లేదు.
4: ఇప్పుడు ఈ ఆనందానికి మరి మీరు సాహితీవేత్తలు ఎలా, అందులో ఒక భాగంగా ఎలా తీసుకున్నారు?
2: సాహితీవేత్తల మీద గంట చెప్పవచ్చు. ఉదాహరణకు 1972 సరస్వతి బాయ్ గిరిగారు, గిరిగారు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆమె బర్త్డే రోజు ఒక ఆర్టిస్ట్ను ఎవరినైనా సన్మానం చేసేది ఆవిడ. సన్మానం చేసి పిలిస్తే ఆ సంవత్సరం నాకు పడింది. ప్రోగ్రాం ఇస్తుంటే మధ్యన లేచి ఆమె,
6: నాయనా నా పద్యాలు విశ్వనాథ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పు నాయనా అన్నది ఆవిడ.
2: మీరు ఇప్పుడు పుస్తకం తెప్పించండి, మీ పద్యాలు నాకు నోటి జ్ఞాపకం లేవు, నేను చదవలేదు అంటే,
6: మోహిని,
2: ఆయన మోహిని గిరి గారు ఉన్నారు కోడలు వేసి,

0: సరే స్వతీయనగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆవిడ గురించి చెప్పడం చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటుంటుంది. ఈ పశ్యములు ఈమె వ్రాసినవి కావుతో పరమేశ్వరుడే పారవశ్యములు ఈమె చేత పలికించాడు. పారవశ్యములు పలు విధములు వినమడుగాల యావత్ భారత ప్రథమ మహిళను తో అన్నాను. చూపించేదేగాక ఓ శివ భవతి భజం ఇది ఆత్మవిశ్వాసం సూచించున్నదే అనేసరికి ఆవిడ లేచి, నాయన చాలా సంతోషం నాయన, ఎంత బాగా చెప్పావు నాయన, చాలా అద్భుతంగా చెప్పారు మీరు, వీరికి పద్మశ్రీవుడి పద్మభూషణి ఇవ్వవల్ల అన్నది. అప్పుడు ఆమెంటే ఆయన అన్నాడు, సార్ గిరిగారు అన్నాడు,
1: ఇవాళ 23 జనవరి టైం అయిపోయింది, నన్ను ఏం చేయమంటావు అన్నాడు.
0: అంటే మీరేం చేస్తారండి రాజకీయ నాయకులు, నేను సత్కరించవరా, శంకరా వెళ్ళి 310 పట్టురా నాయన అంటారు, మీదివ్వండి.
1: నువ్వే ఇవ్వవే అన్నాడు.
0: నేను చెప్తా ఉంటే మా వారు ఇంతవరకు ఎప్పుడు నవ్వులే, మీరు నవ్విస్తుంది ఏముండి
1: అవునవును అన్నాడు.
0: అని ఇచ్చిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారికి తెలిసింది. ఆయన అన్నారు, మంచి వ్రతమే బాగుంది, మీ గొంతులో చెప్పండి పర్వాలేదు అన్నాడు. సరే నా గొంతులో చెప్తే బాగుంది, నన్ను మాట్లాడమని ఇలాగే మాట్లాడతాను, చాలా చక్కగా ఉంది, మీతో ఒక శిలా విగ్రహం వేయమని. అంటే నేను అన్నాను, సార్ శిలా విగ్రహం మీద జోక్ జ్ఞాపకం వస్తుంది సార్ అన్న, చెప్పండి పర్వాలేదు. ఏమిటది? ఏం లేదు సార్, మన లారెల్ అండ్ హార్డీది స్టాచ్యూ వేయాల్సి వస్తుంది. హార్డీ అండ్ స్టాచ్యూ వేయడానికి డిఫరెంట్ పోజెస్ తీస్తున్నారు. తీస్తున్నప్పుడు వాడిని స్టడీ ప్లీజ్ అన్నారు, ఫోటో తీయడానికి. పైనుంచి కాకి రిటర్ వేస్తుంది, వాడు హ్యాట్ తీసి నాట్ సో సూన్ అన్నాడు. వాడు దాంట్లో ఏముంది సార్, మీ వంటి వారు మా కావ్యం అంకితం ఇస్తే అవశ్య తిప్పేసి శెట్టికి శ్రీనాథ మహాకవి ఇచ్చినట్టుంటుంది అన్నాడు. ఇస్తున్నాను ఇస్తున్నాను బాగుంది అని ఇచ్చారు. పెద్ద ఫంక్షన్ పెట్టి నాకు శివార్పణం అనే కావ్యాన్ని అంకితం ఇచ్చారు. అది ఉభయ భాషా ప్రవీణ లాంటి వాటికి కూడా టెక్స్ట్ పెట్టారు. మా అత్తవారు తెనాలి, తెనాలిలో కాకుమార సుబ్బారావు గారింటి ముందు కూర్చునేవాడు మన జాషువా గారు. కొట్టు దాటితేనే మా మామగారు కొట్ట అన్నమాట. పెడుతుంటే జాషువా గారు, వేణుమాధవ గారు మీరు అందరిని ఇమిటేట్ చేశారు, నన్ను ఎందుకు ఇమిటేట్ చేయలేదు అన్నాడు. అంటే నేను సార్ అనేక ఫంక్షన్స్కి ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని, ఓ రోజు నన్ను, ఓ రోజు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నారు, మనం కలుసుకోవడం పడలేదు, మీరు 18 ఇక్కడే చెప్పేస్తా అన్నాను. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలమ్మా, అది చాలా స్ట్రెయిన్ పడుతుంది. అది ఇప్పుడు రాధాకృష్ణ గారి ఉపన్యాసం ఉంది, మళ్ళీ చెప్పండి.
2: కళాకారుడికి ఏకసంతాగ్రహి ఉండాలి,
0: జర్నలిస్ట్ అయ్యి ఉండాలి, జర్నలిస్ట్ అయ్యి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపకం కావాలి. పౌరాణిక జానపద అన్ని నాటకాలు తెలియాలి, వాడికి ప్రహసనాలు చదవాలి, పెద్దల ఉపన్యాసాలు వినాలి, అనేకమైనటువంటి వినాలి.
3: అంటే కత్తి మీద సాము లాంటిదే,
0: చాలా కత్తి మీద సాము.
3: ఇతరులు నవ్వించడం కూడా చాలా కష్టమే,
0: కష్టం కదా,
2: నవ్వించడమే కష్టం,
3: నవ్వించడమే కష్టం.
0: నవ్వించడమే, నాలుగు జోక్స్ చెప్తే ఎవరైనా నవ్వుతారు. ఇది కొన్ని
3: మిమిక్రీ ద్వారా నవ్వించడం,
0: డెప్త్ లోకి వెళితే ఎంత ఉందన్నమాట.
2: మరి జాషువా గారు చెప్పిన
0: జాషువా గారు, నేను ఓ 18 చదవండి, నేను మీరు చదివి వినిపిస్తాను.

ஆண்டவனே யுவசுதா ஸ்தலின் புடமரே ரசனப்துலு கண்டமோனிதன் கிரிகிரில் பஜரிஞ்சதனாந்திரவாளிகின் கிரகரில் பஜரிஞ்சதனாந்திரவாளிகின் ஆனந்தம் புனச்சந்திர மண்டல புலல்லாச்சீரு அவா நிவேமி வல்கிது అని నేను ఆనందించాడు. అలాగే కవులను అనుకరించడం ఒక భాగం ఉంది, యాక్టర్ని ఇమిటేట్ చేయడం ఒక భాగం ఉంది. యాక్టర్ని ఇమిటేట్ చేయడం అంటే ఇప్పుడు ఉదాహరణకు సర్వకళల సమ్మేళనం అని అక్కడ చెప్పి ఆగిపోయినాను, మళ్ళీ డీవేట్ అయ్యాను. సర్వకళల సమ్మేళనం అంటే ఎట్లా ప్రేక్షకులకి, నేను 1940 కళారంగంలో వచ్చానండి, ఎట్లా తెలియదు ప్రేక్షకులకి రసజ్ఞులకి మిమిక్ ఆల్ ఔట్ సర్ కంబైండ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి వాళ్ళకి ఎలా తెలియాలి, గుడికలా చెప్పాలి. నేను 58 కష్టపడ్డాను కాబట్టి మీరు 58 గంటలు వినండి, 58 నిమిషాలు కూడా వినలేరు, ఎట్లా వింటారు? ఆడియన్స్ కోపిక లేదు. వెనకటి రోజుల్లో ఉండే కాలం లేదు, నేను సంక్షిప్తం చేశాను. లండన్ లో సాడ్లర్స్ వెల్స్ ఆపరా థియేటర్ అని ఒకటి ఉంది, ఆ చూడటానికి వెళ్ళానండి. ఆ చూడటానికి వెళితే వెళ్ళాను లోపలికి, బయటికి రాలేకపోయినాను. జిగ్జాగ్ థియేటర్, రాయల్ థియేటర్, అది చాలా జిగ్జాగ్ ఉంది, బయటికి రాలేదు. ఎలా బయటికి రావచ్చు అని అడిగాను. Have you came inside and ready to go? Have you came inside first? I don't know, I am a mimicry artist, just I came to see the theater. I am glad to see the theater. I am sorry that I

0: There is a committee. The committee members will send a pun to and a guide to the visitor. You are not supposed to enter like this, అన్నాడు. అన్నాడు. అన్న తర్వాత నేను అన్నాను, ఇప్పుడు ఒక చెలియో చెలుగో ఉన్న పద్యం చదివామనుకోండి, ఏమర్థం అవుతుందండి వాడికి?
1: అడిగి
0: మిమిక్రీ ఆర్టిస్ట్ బహుభాషలు తెలిసి ఉండాలి, ముఖ్యంగా ఇంగ్లీష్ హిందీ తప్పకుండా తెలిసి ఉండాలి. తెలుగు ఎలాగో మా మాతృభాష, ఉర్దూ ఇంగ్లీష్ అని తెలిసే ఉండాలి. అప్పుడు వాడికి చెప్పాను, ఒథేలో వచ్చే సీన్ చెప్పాను.
2: Who is that, Othello?
0: Hey, Desdemo.
2: Will you come to bed, my lord?
0: Heavy prey tonight, Desdemo.
2: Hey, my lord.
0: If you bethink yourself of any crime and reconcile it to heaven and grace, solicit for straight.
2: Illos, my lord, what may you mean by that?
0: Well, wait and be faithful, walk by. I would not kill thy unprepared spirit. No heaven fault would I not kill thy soul.
2: Talk of killing?
0: I do.
2: Then heaven have mercy on me.
0: I say, man. వాడి సీన్ వినిపిస్తే సంతోషించి థియేటర్ అంతా చూపించి కారు తెప్పించి పంపించాడు.
3: అది అంటే కళాకారుని ప్రజ్ఞ, అదనమాట
0: ప్రజ్ఞ అనమాట.
3: విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు, అలాగా కళాకారుడు కూడా సర్వత్ర పూజ్యతే.
0: నా పద్మశ్రీ వచ్చిన రోజు అంటే జ్ఞాపకం వచ్చింది, అద్వానీ గారు ఏదైనా వినిపించండి అన్నాడు. అందరం గ్రూప్ ఫోటో అయింది, నిలబడి ఉన్నాం అంతా.
3: అచ్చా,
0: అందరూ వాజ్పేయి గారు, స్పీకర్ గారు అందరు నిలబడున్నారు. నారాయణన్ గారు ఎక్కువసేపు చెప్తే బాగుండదు కదా, ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అని తెలియాలి. అప్పుడు ఏం చేశాను, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇన్వైటెడ్ మీ టు హిస్ హౌస్ టు హియర్ హిస్ ఓన్ వాయిస్ అని రాధాకృష్ణ గారిని ఇన్వైట్
1: చేశాను. ఎందుకంటే అందరికి అక్కడ తెలిసినటువంటి గొంతు,
0: అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. వీ హెడ్ గ్రేట్ సింపతి అండ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ అండ్ పీపుల్. జాయ్ హింద్ అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్క్డ్ మీ టు ఇమిటేట్ హిస్ వాయిస్. I imitated him, he embraced me and presented his book in hand.
4: When I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. All these artists are present here, so thousands of persons are assembled here. I don't want to be hindrance between you and these artists. I request all these artists to come and entertain our soldiers. हम गाली का जवाब गाली से देंगे, हम गोली का जवाब गोली से देंगे. अयूब खान ये समझता है कि मैं खत में छोटा हूँ, मगर बुद्धि में कुछ कम नहीं हूँ. जय हिंद. अंदर नवेर.
0: थैंक यू अन्ना. అప్పుడు శోభా నాయుడు గారు మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వేణుమాధవ్ గారు, మేము నాటకం వేయాలన్నా, డాన్స్ వేయాలన్నా, నృత్యం వేయాలన్నా, ఎన్ని చీరలు మార్చాలి, ఎన్ని నగలు మార్చాలి, మీరు ఏమీ లేకుండా ఊరికినే
1: నాలుగు
0: మార్చేసి వాళ్ళని అలా నిలబెట్టారు అంటే నాకు నిజంగా మంచి కామెంట్ అన్నదానికి నాకు సంతోషం అనిపించింది.
1: నిజమే.
0: అయితే
1: అంటే మిగతా కళలకంట దీని యొక్క గొప్పతనాన్ని కూడా ఆవిడ తెలియకుండానే చెప్పారు.
0: తెలియకుండా చెప్పారు. అయితే ఏమైంది మరి, అంతగా ఎక్కువ చెప్తే అందరూ అన్నారు. థ్యాంక్ యూ అన్నాను. ఎక్కువైతే మరి బయలుదేరితే ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు ఆపాలి అని తెలియాలి.
1: కళ గౌరవాన్ని కళాకారుడు పెంచుతాడు.
0: కళాకారుడు అంచేత అక్కడ అది ఓథేలో చెప్పేసేసి మనం డివేట్ అయ్యాం. కేథరిన్ ల్యాంబర్ట్ అని గ్రేట్ వాయిస్ కల్చరిస్ట్ ఇన్ ది వరల్డ్ అండి ఆవిడ. ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది బ్రిటిష్ డ్రామా లీగ్లో. ఆవిడ వాయిస్ కల్చర్ చెప్తుంది, డిక్షన్ చెప్తుంది, అన్ని ప్రొనౌన్సియేషన్ వాటి ఏమిటి, ఏ పాత్రకి ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి చెప్తున్నాను. ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నేను ట్యాక్సీలో పెడుతున్నాను. ట్యాక్సీలో పెడుతుంటే టోటెన్హామ్ కోర్ట్ అని అక్కడ ఓడియన్ థియేటర్లో గ్రిగరీ పెగ్ బొమ్మ కనిపించింది. ఇట్లా మెకానిక్స్ గోల్డ్ అని కనిపిస్తే సిగ్నల్గా ఎంతసేపు ఉంటుందండి, రెండు ఉంటుంది, మూడు నిమిషాలు ఉంటుంది, నాలుగు నిమిషాలు ఉంటుంది. ఈ నాలుగు నిమిషాల లోపల వాడికి ఆ సీన్ వినిపించాను నేను. ఇది మెకానిక్స్ గోల్డ్ లేదు. 3 మైళ్ళ దూరంలో గురబడి కల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం. ఇది వెంట్రిలోక్విజం అండి. వెంట్రిలోక్విజం అంటే అర్థం ఏమిటంటే, వెంటర్ అంటే కడుపు, లోక్వి అంటే స్పీచ్. యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్. అది బొమ్మలు పట్టుకుని చేస్తారు. వెంట్రిలోక్విజం సెపరేట్ ఆర్ట్, ఇట్స్ నాట్ కన్సర్న్ విత్ మిమిక్రీ.
3: ఇప్పుడు బొమ్మను పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా
0: అది అది అది అది అది అసలు వెంట్రిలోక్విజం అన్నమాట. నేను నా కళలో బొమ్మలు లేవు, నాలుగు రంగు లేదు, హార్మోనియం లేదు, ఫిడే లేదు, ఏమి లేదన్నమాట. అయితే ఇల్యూజన్ క్రియేట్ చేయడం బొమ్మల ద్వారా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయిస్తాను. 3 మైళ్ళ దూరంలో గురబడికల శబ్దాలు, నోరు మూసుకొని చెప్తాను, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం. అంటే ఆల్ ఆర్డర్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ మిమిక్రీ అని చెప్పడానికి అనేక కళల సమ్మేళనం అండి మిమిక్రీ.
1: అది వినిపించండి మాస్టర్.
0: 3 మైళ్ళ దూరంలో గురబడికల శబ్దాలు, దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం, ఓల్డ్ మ్యాన్, గిరిగిరీ పెక్, ఓమర్ షరీఫ్, మ్యూజికల్ నోట్స్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, 10 కమాండ్మెంట్స్, 40 నిమిషాలు చెప్తాను సార్ నేను. అది నాకు ప్రపంచం అంతా పేరు తెప్పించింది. అది అంటే చెప్తున్న విషయం అలా డీటెయిల్డ్ గా చెప్పడానికి ఇది మూడు నాలుగు నిమిషాలు అయిపోవాలి, సిగ్నలింగ్ ఎక్కువసేపు ఉండదు కదా అండి.

0: General McConnell.
1: Yeah, I'm General McConnell. You're an old man. Why come to this? What's the matter?
0: There are some gold mines around these. Do not go there. There are some spirits around these mines. They will kill you.
1: I have come to see those spirits, not for the mines. Come out like a gentleman and show me the map. There's no man making sweet eyes there. The map is in his head. Don't kill him. Starga, drive faster.
2: వినేసరికి మీ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారు, లండన్ మొదటిసారి వచ్చినట్టున్నారు, మీ ఆడియన్స్ వెళ్ళిపోతారు, బెల్స్ దగ్గర చాలా దూరం, మీకు అసలు ఐడియా లేనట్టుంది. అట్లా కాదు, మీరు ట్రిప్ ట్రైన్లో వెళితే మీ ఆడియన్స్ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, 40 మినిట్స్ లేట్గా చేరుతారు, మీకు లండన్లో ఐడియా లేనట్టుందని దింపి కింద ట్యూబ్ ట్రైన్ తీసుకెళ్ళండి. ఆ ట్యూబ్ ట్రైన్స్ ఎలా మూసుకుంటాయని చెప్పాడండి వాడు. 3 నిమిషాలు లోపలికి చచ్చిపోతాడు. ఇట్లా కొట్టుకుంటాడు. ఇట్ ఇస్ డేంజరస్ టు ఎంటర్ విదిన్ ది స్టిప్యులేటెడ్ టైం అని ఉంటుంది. ఆ 3 నిమిషాల లోపల కనుక బాడో అని కొట్టుకుంటుంది, వాడు చెప్పి లోపల పంపించి ఇట్లా కొట్టుకుంటుంది. ఇది జాగ్రత్త, మీరు అది ఆగంగానే దిగేసేయండి, ఆగంగానే ఎక్కేయండి అని చెప్పి నేను అన్నాను. మరి మీ ట్యాక్సీకి డబ్బులు ఏమేమంటాను, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్కి ఏమేమంటారన్నాడు. 1982 అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఆల్ ఇంపార్టెంట్ సెంటర్స్ అన్నిటికి ఇన్వైట్ చేశారు. దాదాపు 40 సెంటర్స్లో ఇన్వైట్ చేశారు. మా ఆవిడను కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే మీ ఆవిడ ఖర్చులు మీరు పెట్టుకోండి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేము ఇస్తాం, ప్లేన్ ఛార్జెస్ మాత్రం మీ ఆవిడ పెట్టుకుని పెట్టుకున్నాను. వచ్చేటప్పుడు చాలా సామాన్లు ఇచ్చారు, ప్రజెంటేషన్స్, 5-6 సూట్ కేసులు, ఓ టీవీ గీవండి. బాంబేలో దిగాక మా ఆవిడ అంది పోదాం నేను అన్నాను. అందరూ వెళ్ళాక వెళ్దామన్నాను. అందరూ వెళ్ళాక చచ్చేత పడుతుంది వద్దన్నారు. సరే, అందరు సూట్ల మీదంటే ఏం తెలుస్తుందండి, పంచే లాల్చీ వేసుకుంటే మీ తెలుగువాడా కానీ ప్యాంట్ బుషర్ట్ వేసి తెలుగువాడా నార్త్ ఇండియన్ నేను ఎలా తెలుసు.
3: అందరూ ఒకలానే ఉంటారు,
2: అందరూ ఒకలాగే ఉన్నారు. సోబర్గా ఉన్న ఛానల్లోకి వెళ్ళి అందరూ వెళ్ళాక నేను వెళ్ళాను. వెళ్ళాక మిమిక్రీ అండ్ వరల్డ్ నౌ వేణు మాధవ్ అని ఐమి చలపతిరావు గారు నా గురించి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇచ్చి ఐ కెన్ ఇమిటేట్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా అన్నాను. అంటే తెలుగువాడిది ఘంటసారో సుశీలో భానుమతి ఏదో అంటాడు. కెన్ యూ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ సిర్కావళి గోవిందరాజు అని అన్నాడు. ఎస్ అన్నాను.
4: எனக்கு தெரியும், தங்களுக்கு தெரியும், இவருக்கு தெரியும், எல்லோருக்கும் தெரியுமே நான் யார், இவர் யார்
2: நினைச்சேன். சரி, கேன் இமிடேட் தி வாய்ஸ் ஆஃப் எம் எஸ் சுப்புலட்சுமி. எஸ் சுவீர்.
5: சரி.

0: వినిపించే సరికి వాడు ఓడు వచ్చి అమితాబ్ బచ్చన్ అని చెప్పుకున్నాడు, లతా మంగేష్కర్ అని చెప్పుకున్నాడు, ఆశా భోద అవి చెప్తున్నారు అరగంట అయిన తర్వాత కట్టుకోలేరు విప్పకండి అన్నాడు వాడే అన్నట్టు. అమ్మ సర్వకళ్యాణ సమ్మేళనం చెప్పడానికి మూడు నాలుగు ఇన్సిడెంట్ చెప్పాను. ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ మిమిక్రి సర్వకళ సమ్మేళనం చెప్పడానికి.
1: ఇందాక మీరు సర్వకళలు అంటే వాటిలో వెంట్రిలాక్విజం వాటిని గురించి చెప్పారు, కానీ సంగీత కళ కూడా ఒక భాగం అని తెలిసింది ఇప్పుడు.
0: పన్నెండేళ్ల క్రితం మన దుబాయ్ నుంచి ఊరికి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. మీరు ఉర్దూలో వేల ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మాకు వచ్చిన డబ్బంతా కలెక్ట్ చేసి మొత్తం అరబ్ ఎమిరేట్స్లో మీరు మాకు ఇచ్చి వెళ్ళాలి అని అక్కడ తెలుగు వాళ్ళు రాశారు. గాడ్ ప్రామిస్, నేను ఒక దమ్ముడి పుచ్చుకోలేదమ్మా, వచ్చిన డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత షార్జా, అబుదాబి, అల్ఫుజైరా, ఆల్ ప్లేసెస్, దుబాయ్, అన్ని చోట్లలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. రోజు మూడు షోస్ అమ్మా. వచ్చేటప్పుడు బలవంతంగా నాకు వీసీపీ ఇచ్చారు, అంతే తప్ప నేనేం తీసుకోలేదు.
2: ఒక మూలధనాన్ని మీరు ఇచ్చి వచ్చారు అక్కడ.
0: అయితే అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నానండి. అబుదాబి నుంచి దుబాయ్ వస్తుంటే ట్యాక్సీ డ్రైవర్ ఊరికే చూస్తున్నాడు నన్ను. ఆప్ కేం కూర్ కూర్ కర్ దేఖ్ రహే నేను అడిగాను. నేను మే పాకిస్తాన్ కా బాషిందా హూ, బహుత్ ముద్దత్ కే బాద్ నఫీస్ ఉర్దూ సున్ రహా హూ అన్నాడు. నేను పాకిస్తాన్ వాడిని, చాలా కాలం తర్వాత మంచి ఉర్దూ వింటున్నాను. అంటే నేను అమితాబ్ బచ్చన్ వింటావా, లతా మంగేష్కర్ వింటావా, శత్రుఘ్న సిన్హా వింటావా, ఎవడక్కర్లేదు నువ్వే మాట్లాడము అన్నాడు. ఇంకో ఐదు నిమిషాలు అయితే అబుదా దుబాయ్ వస్తుందయ్యా, ఏమిటి నువ్వు ఏదైనా వినమా అడిగితే బాగుంటుందని.
2: కళాకారుని నాది వినొచ్చు కదా.
0: మొఘల్ ఆజం వేసే సీన్స్ ఉన్నాయి అన్నాడు. మొఘల్ ఆజం, పృథ్వీరాజ్ అండ్ దిలీప్ కుమార్.
3: తుమ్హారి మౌజూదగీ హమారి నాఫర్మానీ కీ దలీల్ హై, ఆజ్ ముజే మాలూమ్ హువా తఖ్లియా నహీ సమజ్ సకే తుమ్, తఖ్లియా
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహంషాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై,
3: ఇస్ ముఖద్దస్ ఇన్సాఫ్ తఖ్త తరాజూ కీ ఖసమ్ అక్బర్ కే సామ్నే జో ఏక్ బార్ మాంగోగే అదా కియా జాయేగా,
0: ఆజ్ ముజే మాలూమ్ హువా కీ షహంషాహ్ కే దిల్ మే భీ మొహబ్బత హై. సీన్ విని వాడు సంతోషించి నా దగ్గర ట్యాక్సీ డబ్బులు పుచ్చుకోలేదండి, పుచ్చుకోకపోగా నేను కవిని నా షేర్ రాసుకోమన్నాడు. రోనాయి ఉసీ కే సామ్నే జో మనానే వాలా భీ హో, మొహబ్బత్ ఉసీ కన్నా జో మొహబ్బత్ కర్నే వాలా భీ హో, ఎవడి ముందు పడితే వాడు ముందు ఏడవా కానీ నేను ఆదరించే వాడి దగ్గర ఏడవమన్నాడు, ఎవడిని పడితే వాడు ప్రేమించవా కానీ నేను ప్రేమించే వాడు ప్రేమించమన్నాడు. 82లో
1: అంటే ఇప్పుడు ఈ షాయరీ చెప్పారు కదా, ఈ షాయరీ మీదే ఆధారపడి మీరు ప్రపంచ ప్రజల ప్రేమనంతా పొందారండి. మిమిక్రీలో, ధ్వన్యనుకరణలో వేణుమాధవ్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రకమైన గుర్తింపు ఒకటి వచ్చింది అఖిలాంధ ప్రజా పోటీకి కూడా. మీరు చాలా గర్వకారణమైన ఒక గొప్ప కళాకారుడు అని మేము అనుకుంటున్నాం.
0: అమ్మా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, స్టిల్ ఏమ స్టూడెంట్ అనుకోవాలి.
1: అధ్యయనం చేస్తూ ఉండడమే జీవితం.
0: అహంకారం రాకూడదు,
2: నిండుకుండా తొణకదంటారు అదే మరి.
0: అహంకారం వచ్చిన రోజు వాడు ఫినిష్.
1: ఇవాళ మా స్టూడియోకి రావడం మా అదృష్టం అండి, చాలా ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
4: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం విన్నారు.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దానవీర సూర్యకర్ణ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: గర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఎదురీత చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
2: నరేంద్ర మోదీ జీనే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీనే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
1: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే

0: అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.

0: కార్మికుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామికాభివృద్ధిలో కార్మికుల పాత్ర శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు. కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం. నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటి వారు. కార్మికులు పనిచేసి వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే

0: కంపెనీలు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో కార్మికులు కార్లు తయారు చేస్తే వాటిని అమ్మే కంపెనీ లాభం పొందుతుంది. ఇదే దేశ పురోభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పారిశ్రామిక రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది. పనికి వెళ్ళే అవకాశం వస్తే కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించగలవు. పేదరికం తగ్గి సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక గ్రామానికి ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ల జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాలు లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి మూల స్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థిక అభివృద్ధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని సమన్వయపరుచుకొని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వీటిని గ్రామాల్లో, పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు, శ్రామికులు పనిచేస్తారు, యంత్రాలతో పని లేదు. కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను, వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు సమస్యలు ఎందుకు వస్తాయంటే, ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారి వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పాలి. మరో సమస్య తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవడమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావడం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రమ దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, కార్మిక చట్టాలు కఠినంగా అమలు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్య తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి శాశ్వతంగా తోడ్పడాలంటే కార్మికుల శిక్షణ, వేతన సంరక్షణ, ఆరోగ్య నిబంధనల అమలుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు, శ్రమ విభాగం, ప్రజలు కలిసి పనిచేస్తే పారిశ్రామిక రంగం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కార్మికుల కృషి వెలకట్టలేనిది. ఇది గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: మీరింతవరకు పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో తరువాత ఆశయం కథానిక వింటారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా.
2: శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తియుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడు మీ వాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్న తల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ ఎండి శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళి, ఏమిటి సార్ నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు, దేనికైనా కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా, మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కానీ నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాడిని, మీ చల్లని ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకొని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు, అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం, అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడు అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా శిరీషకు ఆనంద్ ఒక పెద్ద సమస్య అయ్యాడు. అతనంత గిట్టకపోవటానికి గన కారణాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి కనపట్లా. ఆ లేకపోవడం ఏమిటి, ఆనంద్ అందరిలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు. మరి ఆనంద్కి అవుట్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరిన నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం తండ్రి శ్రీనివాసరావు, హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడకి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా, ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తీరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరే తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు, అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ అవుట్ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతనికి మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంది. పొరపాటమ్మా, ఇప్పుడు తను ఒక మెకానికే కావచ్చు, రేపన్న రోజున ఈ ఫ్యాక్టరీకే ఎండి అయినా అవుతాడు, అంత సమర్థత కలిగినవాడు, అంతేకాదు అవిటివాడు కూడా అంది శిరీష తండ్రి మాటలు పూర్తిగా వినకుండా. అవిటితనం అనేటువంటిది తన శరీరకే కానీ

0: మనసుకు కాదమ్మా, అతను మానవత్వం ఎరిగినటువంటి మనిషి అన్నాడు తండ్రి. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి, అలా అడిగావు? బాగుంది, ఆనంద్ నాకు బాగా నచ్చాడు. అతను నీకు భర్త అయితే బాగుంటుంది అని నా ఆలోచన. నానా, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తన రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు సారీ నానా, అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు ఏమిటి నాన్నా, అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకి ఆశ్చర్యం వేసింది. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు, ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది, నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడ పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో. పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది, చదువులో వెనకబడింది, తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ, ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి, అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు, కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000, వాళ్ళని రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తుంటున్న భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, ధ్యేయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు, అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా, ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో గాని మాటల్లో గాని రవ్వంతా అసూయ ఎరుగని వాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది, సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తరచూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది, నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే, మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు, అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలు అన్నారు నిండుకుండా తొలగదు అని అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలాబంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనం అంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి. ఇది మన కనతల్లి. దీని పట్ల అలక్ష్యం అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు. ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనంద్పై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనంద్ను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఓ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు, ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మ పండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్ళైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకొచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఇది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జాలిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పనిచేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తుతున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అవిరేళ కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, సారు వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్ రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చిత్తుడై నిలబడిపోయాడు.
1: మీరింతవరకు ఆశయం కథానిక విన్నారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో చివరిగా ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమలేఖలు. ఈ చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, రచన ఆరుద్ర.

స్వాతంత్ర్య కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్

0: ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు అన్నదమ్ముల సవాల్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

చెక్కట చూపిన మూతి తిరుపులు తుదకు ఏ మాయలే అలక తొణకగా చిలుకు చిలుకుగా వలపు జల్లాయలే ఆ జల్లుల తడిసిన అల్

0: చిత్ర తరంగిణి విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్టంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి చర్చించారు. గ్రామీణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షల 80 వేలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకుని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ,
0: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి శిక్షణ సంఘం సెట్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, ఇతర పౌరసేవలు, పరిశ్రమలు, వాణిజ్యం తదితర రంగాలు

0: రంగంలో విశిష్ట సేవలు అందించిన వారు ఈ అవార్డులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. నదుల పరిరక్షణకు ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కళ్యాణ్ బోటులో వెళ్లారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో ప్రజాప్రతినిధులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరం అవుతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగురు నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతా ఉన్నారు. గోదావరి ఎలాంటి కాలుష్యాలు అనే పరిశీలన వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ ద గ్రీన్ కవర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఆల్సో అక్వా ఇండస్ట్రీస్ ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవాధారిత వివరాలతో వినతులు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు ఈ రోజు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వినతులతో పాటు ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా తరంగ అనే ఏఐ ఆధారిత రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థతో పాటు కళాక్షి పేరుతో వాట్సాప్ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు కోరిన హస్తకళ ఉత్పత్తులను నేరుగా వారి ఇళ్లకే చేరవేసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ప్రతి సంవత్సరం మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కనిపించకుండా పోయిన పిల్లల సమస్యలపై అవగాహన పెంచడం, పిల్లల భద్రతను బలోపేతం చేయడం, బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారు. పిల్లలు ఏ దేశానికైనా భవిష్యత్తు వంటివారు. వారిని సురక్షితంగా ఉంచడం కుటుంబం, సమాజం, ప్రభుత్వాల బాధ్యత అని తెలియచేయడం ఈ ప్రత్యేక దినోత్సవ ముఖ్యోద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మహిళలకు విద్యా ఉపాధి, ఈ అంశంపై శ్రీమతి పి రోహిణి గారు చెప్పే వివరాలు వినండి.
6: ఒకప్పుడు మగవారి జీవన శైలికి మాత్రమే పరిమితమైన కెరీర్ అనే పదం ఇప్పుడు మగవల జీవితాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకోవటమే కాక ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నది. గతంలో పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత కాలేజీల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఈ 3 విభాగాలకు సంబంధించిన చదువులే ప్రముఖంగా ఉండేవి. పరిమితంగా వృత్తి విద్యా కోర్సులు ఉండేవి. కుట్లు, అల్లికలు, టైలరింగ్, డ్రాయింగ్ మొదలైన విద్యల పట్ల అతి కొద్ది మందికి మాత్రమే ఆసక్తి ఉండేది. ముఖ్యంగా ఆడపిల్లలు హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఇలాంటి వాటిని నేర్చుకోవటానికి ఆసక్తి కనబరిచేవాళ్లు. ఎక్కువ మంది సంగీతాన్ని, కొద్ది మంది నాట్యాన్ని కూడా అభ్యసించడం మనకి తెలుసు. కాలం మారింది, అవసరాలు మారాయి, అభిరుచులు మారాయి, ఆర్థిక పరిస్థితులు మారాయి. సాంప్రదాయాలు మారకపోయినా కొత్త పుంతలు తొక్కుతున్నవని మాత్రం చెప్పక తప్పదు. అలాగే కోర్కెలు పెరిగినాయి, అవకాశాలు పెరిగినాయి, సాంకేతికత పెరిగింది, కొత్త చదువులు వచ్చినాయి, ఆడ మగ అంతరాలు తగ్గినాయి, సమానత్వం చోటు చేసుకుంటున్నది. నిజం చెప్పాలంటే ఫ్యాషన్ అనే ఆంగ్ల పదానికి తెలుగు పదం కనబడలేదు. తెలుగులోనూ ఫ్యాషన్ గానే చలామణి అయిపోతున్నది. ఫ్యాషన్ అనేది అందరికీ అవసరమే అయినా మగువలకు అలంకరణకు ఉన్న అవినాభావ సంబంధం, అలంకరణకు వారి ఇచ్చే ప్రాధాన్యత, కనబరిచే శ్రద్ధ పట్టి చూస్తే ఫ్యాషన్ అనే పదం ఆడువారికే లేదా ఆడువారిదే అని కూడా చెప్పటం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఆ కారణంగానే నేటి అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు. ఆ కోర్సుల్లో చేరి నేర్చుకోవటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రంగంలో వారు రాణించడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చనే అభిప్రాయంతో కూడా చాలా మంది మహిళలు ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సృజనాత్మకత ఈ రంగానికి అత్యంత అవసరమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల పట్ల చూపుతున్న ఆసక్తి మూలంగానే ఎక్కువ సంఖ్యలో ఈ శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతున్నారు. ప్రభుత్వ పరంగా కూడా తగిన ప్రోత్సాహం లభించడం అభిలషించవలసిన విషయం. పట్టణ ప్రాంత మహిళలే కాక గ్రామీణ యువత సైతం ఈ రంగం పట్ల ఆసక్తి చూపటం చెప్పుకోదగిన శుభ పరిణామం. ఫ్యాషన్ అనేది పట్టణ, గ్రామీణ అనే తేడాలను చెరిపివేసిందనేది వాస్తవం. నాగరికత అన్ని ప్రదేశాలకు చొరబడింది. లింగభేదం, ప్రాంతీయత, భాషా భేదాలు లేకుండా ఫ్యాషన్ అన్ని వయసుల వారిని, అన్ని ప్రాంతాల వారిని ప్రభావితం చేస్తున్నది. మహిళలకు అలంకరణ పట్ల ఉండే మక్కువ, శ్రద్ధ వారి బలహీనతగా కాకుండా బలంగా, వరంగా మారాలనేది నేటి ఆడపిల్లల మనసులో మాట. గుర్తింపుతో కూడిన గౌరవం కోరుకుంటున్నారు. 10 మందిలో తాము ప్రత్యేకంగా కనిపించాలని ఆరాటపడటం, కాలానుగుణంగా వస్తున్న కొత్త పోకడలను తామే ముందుగా ప్రదర్శించాలనే ఉబలాటం నేటి అమ్మాయిలను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు పరుగులు పెట్టిస్తున్నదని చెప్పవచ్చు. లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి, అవి ఉదాత్తంగా కూడా ఉండాలి. అయితే అవి దూరంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కఠినంగా కూడా కనిపించవచ్చు, అసాధ్యంగానూ అనిపించవచ్చు. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేసి విజయం చేరుకోవటమే నేటి యువత లక్ష్యంగా మారింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయంతో ముందడుగు వేయాలనుకుంటున్నారు నేటి యువత. వారిలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని వెలికి తీసి నైపుణ్యాన్ని ప్రదర్శించి గుర్తింపుని గౌరవాన్ని పొందాలని ఆరాటపడుతున్న యువతకు ఫ్యాషన్ డిజైనింగ్ ఓ అద్భుత అవకాశం. ఈ రంగంలో అవకాశాలు అపారం. ఫ్యాషన్ డిజైనింగ్ యువతను ఫిదా చేస్తున్నదని చెప్పవచ్చు. శ్రద్ధతో చేసే పని ఎప్పటికైనా రాణిస్తుందని, ఇష్టంతో కష్టపడే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఫ్యాషన్ సంస్థల ట్రైనర్స్. ఫ్యాషన్ డిజైనర్లకు మంచి గిరాకీ ఉన్నదని, వారిలో సృజనాత్మకత ఉన్నంతకాలం ఆ డిమాండ్ అలాగే ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పేరొందిన సంస్థలతో పాటు చాలా వర్ధమాన సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పారు. నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థలు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. నిజానికి ముంబై ఫ్యాషన్కు చిరునామా. కొత్త కొత్త పోకడలకు అదే కేంద్రస్థానం, ప్రారంభస్థానం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యాషన్ మార్చారు అంటే అది ముందు ముంబైలోనే పుట్టి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇటీవలి కాలంలో మన హైదరాబాద్ కూడా దాదాపు ముంబై లాగానే ఫ్యాషన్కు కేంద్రస్థానం అయిందని చెప్పవచ్చు. వినూత్న రీతిలో యువత వారి వస్త్రధారణని, జీవన శైలిని కూడా మార్చేసుకుంటున్నది. ఆనతి కాలంలోనే ఈ విధమైన ఫ్యాషన్ పందా మన నవ్యాంధ్ర అమరావతి కూడా ప్రవేశిస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఖరీదైన వ్యాపకం అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్నది. అయితే ఈ మాట కొంత వాస్తవమే అయినప్పటికీ నైపుణ్యం, అనుభవం ఉంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు. తక్కువ ధరల్లో కూడా కొత్త కొత్త డిజైన్లు చేయడం అసాధ్యం మాత్రం కాదు. చిన్న చిన్న మార్పులతో అందుబాటు ధరల్లోనే ఆకర్షణీయంగా మార్చడం కేవలం నైపుణ్యం, కొత్త ఆలోచన విధానంతోనే సాధ్యం. దర్జీలు మరింత దర్జాగా తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించుకోవటానికి అనువైన, అనుకూలమైన వేదిక, మార్గం ఈ ఫ్యాషన్ డిజైనింగ్. నిజానికి టైలరింగ్ మెలకువలు తెలిసిన వారెవరైనా ఈ రంగంలో సునాయాసంగా రాణించగలుగుతారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కు ప్రాథమికంగా అవసరమైన పరిజ్ఞానం అంతా టైలరింగ్ అని చెప్పక తప్పదు. బట్ట నాణ్యతను తెలుసుకోవటం దగ్గర ప్రారంభమవుతుంది అసలు పని. ఏ రకం వస్త్రానికి ఏ నాణ్యత కలిగిన రంగులు ఏ పాళ్లలో కలిపి అతికితే ఆకర్షణీయంగా తయారవుతాయో తెలుసుకోవడం రెండవ అడుగు. అతి ముఖ్యమైన మూడవ దశ కొలతలు. కొలతలు తీసుకోవటంలోనే అసలైన నైపుణ్యం అంతా ఆధారపడి ఉంటుంది. కొలతలు కుదలని డ్రెస్ చూడంగానే ఏదో లోపంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. ఈ లోపాన్ని అధిగమించడం కష్టమే. అందుకే సరైన కొలతలు తీసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఆ తర్వాత కొలతల కంటే శ్రద్ధగా చేయవలసిన పని కత్తిరింపు. అసలు దుస్తుల అందమంతా కొలతల ప్రకారం కత్తిరించటంలోనే ఉంటుంది. బట్ట నాణ్యమైనదైనా, నాసరికమైన కొలతలు కత్తిరింపులతో సగం పైగా పని సానుకూలమైనట్లే. ఇక రంగుల విషయానికొస్తే స్వరములు ఏడైనా రాగాలెన్నో అన్న విధంగానే రంగులు కూడా ఏడే అయినా మనం చూసే రంగులు ఎన్నో ఎన్నెన్నో. సప్తస్వరాల లాగానే సప్తవర్ణాలు కదా. అయితే ఈ ఏడు రంగులను రకరకాల మిశ్రమాలతో విభిన్నమైన రంగుల్ని తయారు చేయడంలో ఆరితేరిన వారు. సులభంగా కంటికి ఇంపైన రంగుల్ని, మనకి ఇట్టే ఆకర్షించే రంగుల్ని తయారు చేయగలుగుతారు. ఏ శరీరపు రంగుకు ఏ రంగు దుస్తులు బాగా నప్పుతాయో ఎంచుకునే వారి అభిరుచి పైన ఆధారపడి ఉంటుంది. లోకో భిన్న రుచి అని చెప్పారుగా పెద్దలు. పట్టుచీర కట్టినంత మాత్రాన పట్టుదల కలగదు, పెరగదు. పట్టుదలే పెట్టుబడిగా పెట్టి విజయవంతమైన మహిళామణులు చాలా మందే ఉన్నారు. వధూవరులకు, ముఖ్యంగా పెళ్లి కూతుళ్లకు కావలసిన పట్టుచీరల దగ్గర నుంచి రకరకాల చీరలు, వాటికి సరైన జాకెట్లు అందిస్తున్న అనేక సంస్థలు ప్రజాదరణ పొంది పెళ్లిళ్లకు ప్రత్యేకంగా భారీ స్థాయిలో అమ్మకాలు చేసుకోగలిగిన స్థాయికి చేరుకున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఈ రంగంలో అలా రాణించి పెద్ద వ్యాపారవేత్తలుగా మారిన మహిళలు ఎందరో. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వేడుకను బట్టి, వేదికను బట్టి, వయసును బట్టి, హోదాను బట్టి, వీటన్నిటికీ మించి అభిరుచిని బట్టి వస్త్రధారణకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ముఖ్యంగా మగువలు యు ఆర్ వాట్ యు వేర్ అనేది నేటి నినాదం. ఆడైనా మగైనా, పెద్దైనా చిన్నైనా, అందరిది ఇదే పంధా అయిపోయింది. డైలీ వేర్, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, నైట్ వేర్, ఇలా మారిపోయింది నాగరికతలో వస్త్రధారణ. కాన్ఫిడెన్స్ అనేది అసలు సిసలైన అందం అనే విషయం చాలామంది గుర్తిస్తున్నారు. కానీ ఇంకా తెలుసుకోవలసిన వాళ్ళు చాలామందే ఉన్నారనేది కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవం. క్లోతింగ్ బికేమ్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యారెక్టర్ అని కూడా కొంతమంది యువత అభిప్రాయపడుతున్నారు. అది కేవలం అపోహ మాత్రమే అని కొట్టిపారేయడానికి వీల్లేనంతగా వారి మదిలో పాతుకుపోయిన కారణంగా అందరూ అంగీకరించవలసిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని అనుకోవాల్సి వస్తున్నది. కొత్తొక వింత, పాతొక రోత అన్నది ఎంత సత్యమో, చరిత్ర పునరావృతం అవుతుంది అన్నది కూడా అంతే సత్యం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ లో రాణించి, రాటుదేలి, మంచి వ్యాపారవేత్తగా మారిన ఓ మహిళామణి చెప్పినట్లు పాత సినిమాలను పరిశీలించి వాటిలో నటీనటుల వస్త్రధారణకు మార్పులు చేర్పులు చేసి కొత్తదనాన్ని తేగలగటం తన ప్రత్యేకంగా చెప్పుకున్నారామె. అది ఎంతో గొప్ప విషయంగా భావించాలి మనం. బి రోమన్ ఇన్ రోమ్ అన్న చందంగా పదుగురాడిన మాట పాడియై ధర చెల్లు అన్నా, నలుగురు నడిచిందే బాట అన్నా, అందరూ ఆ దారిలో నడవాల్సిందే. లేకపోతే ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెదో దారి అని మనల్ని గురించి మాట్లాడుకునే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఆలోచించి తమకు తాము సమర్థించుకుంటున్నది నేటి యువత. తమకు తామే అల్లుకుంటున్న సాలెగూడు అయిపోతున్నది ఈ ఫ్యాషన్ ప్రపంచం. ఈ విషయంలో ప్రసార మాధ్యమాల పాత్ర బహుదా ప్రశంసనీయం. ఆధునిక యుగంలో అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువస్తున్న మాధ్యమం ప్రధాన పాత్ర పోషిస్తున్నదనేది నిర్వివాదాంశం. 10వ తరగతి పూర్తవడమే విద్యకు సంబంధించిన అర్హత. ఇక వయసుకు ఎటువంటి నిబంధన లేదు. ఏ వయసు వారైనా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరవచ్చు. వ్యూహాలు, కల్పనలు, కొత్తదనపు ఆలోచనలు అన్నిటికీ మించి సృజనాత్మకత ఉంటే చాలు. ఈ రంగంలో వారు రాణించడమే కాదు, మరో 10 మందికి ఉపాధి కల్పించి సంతృప్తిని పొందవచ్చు, సంపాదనను పొందవచ్చు. గుర్తింపు, గౌరవం వాటంతటవే సంప్రాప్తిస్తాయి. అలా తమ లక్ష్యాన్ని చేరుకొని ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న వారు ఎందరో మనకు ఆదర్శంగా ఉన్నారు. అందరిలోకి భిన్నంగా కనిపించాలనే ఆరాటం, అందంతో కనువిందు చేయాలనే ఉబలాటం, అందం చూడవయా ఆనందించవయా అనే సున్నిత భావన, అందమే ఆనందమనే ఆలోచన విధానం నేటి ఫ్యాషన్ రంగానికి ఊపిరి పోస్తున్న నేపథ్యం. బ్యూటీషియన్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, ఇంటీరియర్ డెకరేషన్ కోర్స్, ఇవన్నీ ఒకదానికొకటి అంతర్లీనంగా సంబంధం ఉన్న రంగాలు. మారుతున్న యువత అభిరుచులను పరిశీలిస్తూ వాటికి అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందిస్తూ ముందుగా మార్కెట్లోకి తీసుకురాగలగటం ఈ రంగంలో రాణించటానికి కావలసిన అతి ముఖ్యమైన చిట్కా. నేడు మనం బతుకుతున్నది ఫ్యాషన్ ప్రపంచంలో, గ్లామర్ ప్రపంచంలో.

0: ప్రిన్సిప్స్ ప్రపంచంలో అనేది బాగా గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మహిళలకు విద్యా ఉపాధి ఈ అంశంపై శ్రీమతి పి రోహిణి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు DNA ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచూ తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో B12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ B12 చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ B12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ B12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడి బారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాజ్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ B12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి B12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో మీరిప్పుడు వినబోయే లలిత గీతం ఆడవే మయూరి. రచన సిహెచ్ ఆంజనేయ శాస్త్రి. గానం మాధవ పెద్ది సత్యం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: అంతా నావారేనట, లలిత గీతం వింటారు. రచన అమరేంద్ర, గానం కనకదుర్గ.

లలిత సంగీత కార్యక్రమంలో చివరగా మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు ఎం జయశ్రీ. ఇందరిలో నీ శుద్ధులు అన్నమాచార్య కీర్తన.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

టీన్ టైం కార్యక్రమంలో ముందుగా ఉత్సవ్ చిత్రానికి లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాడిన పాట వింటారు. రచన వసంతదేవ్, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

0: పదులు నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: టీన్ టైమ్ కార్యక్రమంలో ఇప్పుడు యారానా చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన అంజాన్, సంగీతం రాజేష్ రోషన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే గీతం యాదోం కి బారాత్ చిత్రానికి కిషోర్ కుమార్ మొహమ్మద్ రఫీ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హమ్ కిసిసే కమ్ నహీ. ఈ చిత్రంలోంది పాడినవారు సుష్మా శ్రేష్ఠ, మొహమ్మద్ రఫీ. రచన మజ్రూ సుల్తాన్పురి. సంగీతం ఆర్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ముఖద్దర్ కా సికందర్. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు, రచన అంజాన్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట షోలే చిత్రానికి కిషోర్ కుమార్ మన్నాడే పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ధడ్కన్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బేటా చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడారు పాట. రచన సమీర్, సంగీతం ఆనంద్ మిళింద్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866248812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ సమాధానాల్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న యువలయ కార్యక్రమంలో మీ అందరి కోసం, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?

సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అన్నాను. ఆన్సర్స్ టెక్కటెక్కటక్కటహా వచ్చేసాయండి. సో ఫస్ట్ ఆన్సర్ పంపించింది ఎవరు అనంటే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. సో వారితో పాటుగా అదే టైంకి పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసైన్ దాదా, అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ ఫస్ట్ పంపించారు. ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, స్వీటీ, ప్రవిష్ట నెల్లూరు నుంచి వీరందరూ కూడా ఒకే టైంకి పంపించారు. సో ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మార్తినగర్ అనంతపురం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, గణేష్ నెల్లూరు నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, గుండుకలం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, అనంతపూర్ నుంచి విద్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. సో సారీ అండి, రైట్ ఆన్సర్ కాదు, మీది రాంగ్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా లతా ఉయ్యూర్ నుంచి, సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, మక్బూల్ బాషా నెల్లూరు ఫతేఖాన్పేట నుంచి, కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రమల్లి గ్రామం నుంచి మంచం శేషగుర్రావు, అభిరామ్, పృథ్వీ కుమార్ పుల్లారావు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా సమీనా నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వై మహతి వెంకటాపురం నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, దొంతి రమేష్ అనంతపురం నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ జిల్లా నంద్యాల నుంచి, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న,
నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. నేమ్ అయితే రాలేదు, ఆన్సర్ అయితే పంపించేశారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించారండి. సో క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో ఆన్సర్స్ చదివే ముందు కూడా నేను క్వశ్చన్ రిపీట్ చేశాను. సో స్టే ట్యూన్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్.

కొట్టంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనుమడి గురించి. ఇంకా తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్. ప్రవీణ, అపర్ణ, తులసి, కడప నుంచి రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు, మను, ఇరుసుమండ నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ, నాగప్రసాద్, సుధా, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్, సారీ రాంగ్ ఆన్సర్ అండి. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకారపు రవి, ఉమాదేవి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. నాగేంద్రప, ఉడేవు, మొలకలమురు తాలూకా కర్ణాటక నుంచి. రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి. ఆన్సర్ పంపించకుండా చక్కగా మీ పేర్లు పంపించేస్తే ఎలాగండి? ఆన్సర్ కూడా పంపించాలి కదా. సో ఆన్సర్ లేకుండా పేర్లు నో యూస్ కదా. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చదువుతున్నాను. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇంకా మంగళపూరి ప్రకాష్ వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రాజేష్, లిఖిత. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్. సో వీళ్ళందరండి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. సో వీరు రైట్ ఆన్సర్ పంపించారు వీళ్ళందరూ. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, సివిలియన్ అవార్డ్, భారతదేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి? సో ఇది సెకండ్ క్వశ్చన్.

ఎస్ మరి యువలయలో సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని. సో ఆన్సర్స్ చాలా చక్కగా పంపించేశారు. సో అయితే ఫస్ట్ ఎవరు పంపించారు అంటే సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 మంది పంపించేశారండి. సో 9 ఎస్ఎంఎస్లన్నీ వాట్సాప్ మెసేజ్లన్నీ ఒకేసారి వచ్చాయి. మరి వాళ్ళు ఎవరో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఎస్ రైట్ ఆన్సర్ వచ్చేసింది శ్యామ్ నెల్లూరు నుంచి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ హర్నాథ్పురం నుంచి, ఇంకా గాంధీ మార్కెట్ ఇంకొల్ల నుంచి, హుసేన్ దాదా అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్ రాజాసాబ్, కరీముల తయూబ్, మరి వీరు ఆన్సర్ పంపించారు. వినీల శ్రీనివాస్ నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, విజయ్ కైలా సాయి శ్రీనివాస్, పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. సో వీరు అందరి ఆన్సర్స్ కూడా ఒకేసారి వచ్చాయి. ఇంకా ఆ తర్వాత వచ్చిన ఆన్సర్స్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాస్ మనోజ్ తనోజ్, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వారణాసి నుండి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా రాధా ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుంచి, వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, దొంతి రమేష్ అనంతపురం నుంచి, ఇంకా ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రాచారి తిప్పత్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, సూరజ్ సింగ్ రుక్మిణిబాయ్ నెల్లూరు చిన్నబజార్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, కల్వకుర్తి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ నుంచి నేదునూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీ వైష్ణవ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద జానకిరాజు, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి

నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సమీనా నెల్లూరు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల మురు తాలూకా కర్ణాటక నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల జిల్లా గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఇంకా వారి మిత్రబృందం, మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్జిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, లతా ఉయ్యూర్ నుంచి, విజయశేఖర్ ప్రసాద్, సుబ్బారాయుడు నాయక్, టీవీ రమణారెడ్డి, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, వరంగల్ నుంచి ఊర్మిళ, సతీష్, మక్బూల్ బాషా, హసీనా, సుల్తానా, నెల్లూరు ఫతేఖాన్ పేట నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, వలివర్తిపాటి నాగప్రసాద్, సుధా, విశాల్ ఇండియానా స్టేట్ యుఎస్ఏ నుంచి, వై మహతి వెంకటాపురం నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి, వీరా కనకారావు, పార్వతి వీరభద్రాపురం నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇర్సుమండ, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, సుజాత ప్రకాష్, మెర్లిన్ ఆశ్రయ, విజయవాడ నుంచి, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి, ధర్మవరం నుంచి పార్థసారథినగర్ నుంచి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత. సో అగెయిన్ మరి పేరు పంపించలేదండి, ఆన్సర్ అయితే పంపించేశారు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. దైద త్రివేణి, చిన్మయ్య, ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, సూర్యతేజ, మను రాజమహేంద్రవరం నుంచి, ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లలి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల్ నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇంకా వారి మిత్రబృందం, భానుప్రకాష్, వావిళ్ళ రైట్ ఆన్సర్, వైష్ణవి వావిళ్ళ, అనంతపురం నుంచి అనురాధ, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, బొడ్డు ఓంకార్, గౌరీ, రామ్నగర్, వేటపాలెం నుంచి, జి రమేష్, అనంతపురం నుంచి, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు మన దేశానికి సంబంధించి భారతరత్న. సో మరి ఈ రెండు క్వశ్చన్స్ తోటి ఈరోజు యువలయాకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

0: യുവലയ കാര്യക്രമം ഇന്നടുത്തു സമാപ്തം.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్, బయటో కేసే హో?
4: టీక్ హూ అధ్యాపికాజీ.
5: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారంకు ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
4: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
5: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు
4: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
5: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
4: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
5: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
4: జీ అధ్యాపికాజీ.
5: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనాంకు యా విచారంకు దూసరోన్ తక్ పహుంచానే కేలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టి పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టి పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచి దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది. అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖనా హై?
4: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్
5: ప్రధానాధ్యాపక్ జీ,
4: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
5: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. అడ్రస్ రాయాలి, ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పహలే మహోదయ్ లిఖ్నా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సర్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయ కే బారే మే లిఖ్నా చాతే హే ఉస్కే బారే మే లిఖ్నా హే అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షా కా ఛాత్రుహు అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షా కా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 బాయిస్ అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖ్నా హే అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే.
4: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ, మే దో దిన్,
5: ముజే
4: దో దిన్ సే బుకార్ హే, మే ఆస్పతాల్ జానా చాహతా హూ, ఇస్ కారణ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ, ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ తీన్ దిన్కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
5: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది 9లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్, తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమస్మే ఆగయా బాస్ఫ్రెండ్?
4: జీ అధ్యాపికా జీ.
5: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
4: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
5: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే, పాత్ర లిఖితే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
4: జీ అధ్యాపికా జీ.
5: అచ్చా ఆప్ కఠిన శబ్దం కే అర్ధ లిఖేంగే, బుఖార్ జ్వర్ జ్వరం,
4: బుఖార్ జర్వ్ జరన్,
5: మహోదయ్ మహాశయ్ ఆర్య,
4: మహోదయ్ మహాశర్ ఆర్య,
5: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు,
4: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు,
5: చుట్టి అవకాశ్ సెలవు,
4: చుట్టి అవకాశ్ సెలవు,
5: కృపా దయ దయగలిగి ఉంటాం,
4: కృపా దయా దయా,
5: కక్ష వర్గ్ తరగతి,
4: కక్ష వర్గ్ తరగతి.
5: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హే,
4: పత్రమే సురేష్ अस्वस्थ है।
5: सुरेश ने कितने दिनों की छुट्टी मांगी?
4: सुरेश ने 3 दिनों की छुट्टी मांगी।
5: सुरेश किस कक्षा का छात्र है?
4: सुरेश 7वीं कक्षा का छात्र है।
5: अच्छा, अब कुछ भाषांश देखेंगे। अंत्याक्षरी विधि के अनुसार 4 शब्द बनाना, अंटे ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అన్నమాట। पहले मैं करके बताती हूँ, बाद में तुम बताना। प्रधानाध्यापक, कलम, मन, नमस्कार, रस, ऐसे। एक बार सुनो, प्रधानाध्यापक का से अंत होता है, फिर दूसरा शब्द कलम का से शुरुआत हुआ, माँ माँ से अंत हुआ, माँ से तीसरा शब्द लिखना है मन, ना से 4वां नमस्कार और रा से 5वां रस। अब तुम बताओ, महोदय।
4: महोदय यात्रा, त्रिभुज, जान, लाभ।
5: बिल्कुल ठीक। सरकार।
4: सरकार रवि, विनय, यज्ञ, ज्ञानी।
5: अस्पताल।
4: अस्पताल ललिता, तारक, कविता, तेज।
5: पाठशाला।
4: पाठशाला लालिमा, माता, तैरना, नाचना।
5: अच्छा, अब कुछ पर्यायवाची शब्द लिखेंगे।
4: जी अध्यापिका जी।
5: आज्ञाकारी विनम्र, आज्ञापालक।
4: आज्ञाकारी
5: विनम्र।
4: विनम्र आज्ञापालक।
5: कक्षा, दर्जा, वर्ग।
4: कक्षा, दर्जा, वर्ग।
5: दिनांक, तारीख, तिथि।
4: दिनांक, तारीख, तिथि।
5: कृपा, दया, करुणा।
4: कृपा, दया, करुणा।
5: छुट्टी, अवकाश, विश्राम।
4: छुट्टी, अवकाश, विश्राम।
5: अब कुछ विलोम शब्द लिखेंगे। सरकारी, गैर सरकारी।
4: सरकारी, गैर सरकारी।
5: रात, दिन।
4: रात, दिन।
5: आना, जाना।
4: आना, जाना।
5: आज्ञा, अवज्ञा।
4: आज्ञा, अवज्ञा।
5: लेना, देना।
4: लेना, देना।
5: अब कुछ शब्दों के वचन बदलकर लिखेंगे। घोड़ा, घोड़े।
4: घोड़ा, घोड़े।
5: किताब, किताबें।
4: किताब, किताबें।
5: केला, केले।
4: केला, केले।
5: लता, लताएं।
4: लता, लताएं।
5: कलम, कलमें।
4: कलम, कलमें।
5: इस पाठ में हमें वचन के बारे में बताया गया है। पहले मैं एक वचन और बहुवचन बताती हूँ, बाद में दी गई तालिका के अनुसार वाक्य बनाएंगे। मैं एक वचन हो तो हम बहुवचन है, तुम एक वचन हो तो आप बहुवचन है, यह एक वचन हो तो ये बहुवचन है, वह एक वचन हो तो वे बहुवचन है। मैं फुटबॉल खेलता हूँ, इसका बहुवचन रूप है हम फुटबॉल खेलते हैं। अब तुम बदल कर लिखो, तुम फुटबॉल खेलते हो।
4: आप फुटबॉल खेलते हैं।
5: यह फुटबॉल खेलता है।
4: ये फुटबॉल खेलते हैं।
5: वे फुटबॉल खेलते हैं।
4: वह फुटबॉल खेलता है।
5: यहाँ ध्यान में रखने वाली बात यह है कि मैं आने पर हूँ, तुम आने पर हो, यह वह आने पर है लिखना है। आप, हम, ये, वे आने पर, ये बहुवचन रूप है, इसलिए है पर बिंदी लगाना जरूरी है। समझे बाशवंत?
4: जी अध्यापिका जी।
5: आज का पाठ यही समाप्त करेंगे।
4: धन्यवाद अध्यापिका जी।
5: सुभाशीष।
0: మీరింతవరకు పత్ర లేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజనరావు.
1: మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధిగా ఆవించి ఈ రాజలోకమునెల్లా కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మని అటుల ఇష్టపడవయే నీయు ఐదు.

అదీను గాక మామ, పాండవుల గుణ విశేషంబులు వారి బలపరాక్రమములు నీవెరుంగునవి కావు కదా.

0: మామ
1: నీ ఓపిన కొలది చెప్పి చూడుము. కార్యము దుర్భరంబుగా ఉన్న నీతో కూడా ఇంతగా చెప్పవలసి వచ్చినది. వారిచే శుశ్రూషనే చేయించుకునేదవో సంకటమునే చేయించుకునేదవో అది నీయందున్నది. ఇందులకును అందులకును వారు సంసిద్ధులై ఉన్నారు. ద్రోణాచార్య పుత్ర త్రిదివసేన అనే సమధామ అశ్వత్థామ ఓపింపుకు రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పవలైన కర్ణుని మనోరథమే చెల్లింపు.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మీరింతవరకు విన్నారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజనరావు.

0: can see everybody's standing.
1: राष्ट्रपति जी इस वक्त धीरे धीरे दरबार इस गणतंत्र मंडप से प्रस्थान करती हुई सबका अभिवादन करती हुई उनके ठीक पीछे उपराष्ट्रपति जी और प्रधानमंत्री जी अभिवादन करते हुए ठीक पीछे अमित शाह जी और मनसुख मांडविया जी ये तमाम और अब आ रहे हैं ओम बिरला जी पीछे श्री वेंकैया नायडू जी तमाम गणमान्य अतिथि धीरे धीरे सबका अभिवादन करते हुए गणतंत्र मंडप से बाहर जाते हुए
0: There is a palpable excitement in the hall, which was jam-packed with the awardees and their relatives who had come to receive the prestigious Padma Awards. It is indeed a moment of pride.
2: So please pay your attention, please. I request all the award winners to move towards your right side. The second part of the ceremony.
1: आकाशवाणी से उसका आंखों देखा हाल भी सुनना ना भूले. तकनीकी टीम के सदस्य थे अशोक कुमार मिश्र कमल सिंह और हेमराज मीणा ओब इंचार्ज हमारे साथ तुषार पराशर और इस कार्यक्रम के प्रोड्यूसर प्रमोद कुमार मैं महेंद्र सिंह लालस अपनी साथी कमेंटेटर लालिमा अनेजा डैंग के साथ अब आपको लिए चलता हूं आकाशवाणी के स्टूडियो वापस नमस्कार
3: अभी आप राष्ट्रपति भवन से भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू की गरिमामयी उपस्थिति में आयोजित हुए नागरिक अलंकरण समारोह का सजीव विवरण सुन रहे थे विवरण दे रहे थे महेंद्र सिंह लालस और लालिमा अनेजा ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया
4: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम మీరు ఇంతవరకు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం విన్నారు
5: ప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు May 1 నుంచి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి
6: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే
7: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి మన జనగణన మన వికాసం మన జనగణన మన బాధ్యత
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में आयोजित नागरिक अलंकरण समारोह में वर्ष 2026 के 66 जानी मानी हस्तियों को पद्म पुरस्कार सम्मानित किया. इनमें से 2 हस्तियों को पद्म विभूषण, 6 को पद्म भूषण और 58 को पद्मश्री से सम्मानित किया गया. जाने माने फिल्म अभिनेता धर्मेंद्र सिंह देओल को कला के क्षेत्र में उनके योगदान के लिए मरणोपरांत पद्म विभूषण से सम्मानित किया गया. अभिनेता की पत्नी और लोकसभा सदस्य हेमा मालिनी ने ये पुरस्कार ग्रहण किया. वायलिन वादक डॉ एन राजम को भी पद्म विभूषण से सम्मानित किया गया. वित्त मंत्री निर्मला सीतारामन ने पश्चिम एशिया संघर्ष के चलते ईंधन, उर्वरक और विदेशी मुद्रा पर विशेष ध्यान देने का आह्वान किया. उन्होंने कहा कि देश की अर्थव्यवस्था लचीली बनी हुई है. श्रीमती सीतारामन ने आज मुंबई में लघु उद्योग विकास बैंक की 37वीं वर्षगांठ के कार्यक्रम में सूक्ष्म, लघु और मध्यम उद्यम क्षेत्र

0: ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూవర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వనరులను వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించామని, ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ కూడా తీసుకువచ్చామన్నారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలో జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో.
0: రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం అరిసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం రోడ్డులో క్లీన్ మచిలీపట్నం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ఈరోజు నిర్వహించి, అనంతరం గ్రామంలో కాలువ పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద కాలువల మరమ్మతులు, నిర్వహణా పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. తాళ్లపాలెం, శివగంగ డ్రైన్లు, పోచిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించి వాటిని సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు, భగ్గేశ్వరం గ్రామాల్లో 65 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్మశానాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, వాటిని తీర్చిదిద్దవలసి ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పరిశ్రమలు కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందని, ఆధునిక పద్ధతుల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అన్నారు. 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అయితే పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ,
2: గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేయి చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి. చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ విత్ గ్రీన్ కవర్.
0: ఎంఎస్ఎంఈలతో రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారని సూక్ష్మ

0: చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరంలోని అటవీశాఖ ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, పంచాయతీరాజ్ అటవీశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని చోట్ల రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమం అమలు, లక్ష్యాలు, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः नवदिल्ल्यां राष्ट्रपतिभवने पद्मपुरस्कारान् प्रददाति. प्रशासनेन उक्तं यत् सर्वकारः देशे पेट्रोलियम् उत्पादानां सुगमतया आपूर्तिं सुनिश्चेतुं प्रयतमानः अस्ति. सर्वोच्चन्यायालयेन नीट परीक्षापत्रलीकप्रकरणे केन्द्रस्य NTA CBI इत्युभाभ्यां प्रतिक्रिया याचिता. अपि च भारत ऋतुविभागेन आगामिषु 3 दिनेषु दिल्ल्याम् उष्णतरङ्गस्य स्थित्यै पीतवर्णीया सञ्चेतना प्रदत्तास्ति. अथ वार्ताः विस्तरेण. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अद्य राष्ट्रपतिभवने आयोजिते कार्यक्रमे पद्मपुरस्कारान् प्रदत्तवती. पद्मपुरस्काराः देशस्य सर्वोच्च नागरिक पुरस्कारेषु अन्यतमाः सन्ति, यस्मिन् पद्मविभूषणः, पद्मभूषणः, पद्मश्रीः च अन्तर्भवन्ति. अद्य 26,000 वर्षे प्रथम नागरिक निवेश समारोहे राष्ट्रपतिना कलाक्षेत्रे अभूतपूर्व योगदानाय मरणोपरान्तं चलचित्र अभिनेतारं धर्मेन्द्र सिंह देओलं, वायलिन वादकं डॉक्टर एन राजम वर्यं च पद्मविभूषण पुरस्कारौ, 6 पद्मभूषण पुरस्कारा, 58 पद्मश्री पुरस्कारैः सह 66 पुरस्कारा प्रदत्ता. अवशिष्टाः पद्म पुरस्काराः पश्चात् नागरिक निवेश समारोहस्य द्वितीये चरणे प्रदीयन्ते। अस्मिन् वर्षे सर्वकारेण आहत्य एकत्रिंशोत्तरैकशत पद्म पुरस्काराणां घोषणा कृता अस्ति। सर्वकारः देशे पेट्रोलियम उत्पादानां सुगमतया आपूर्तिं सुनिश्चेतुं प्रयतमानः अस्ति। पश्चिम एशियायाः वर्तमानस्थित्याम् अद्य नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयीय संवादं सम्बोधयन्ती पेट्रोलियम प्राकृतिक गैस मन्त्रालयस्य संयुक्त सचिवा डॉ सुजाता शर्मा इत्येषा अवदत् यत् देशे एलपीजी इत्यस्य शोधनागारस्य उत्पादनं प्रतिदिनं 50,000 टन परिमितं यावत् अस्ति।
2: कि रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ। एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले चार दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है। 5 किलो के सिलेंडर पिछले चार दिनों में लगभग 196,000 सेल हुए हैं।
1: विदेश मंत्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् भारतीय दूतावासः वाणिज्य दूतावासश्च भारतीय प्रवासीनां कल्याणाय निरन्तरं सम्पर्करतौ स्तः। श्री जायसवालः अवदत् यत् मंत्रालयः गल्फ क्षेत्रे बृहत् संख्यायां स्थितस्य समुद्रीय समुदायस्य सर्वविध साहाय्यं प्रददाति। उर्वरक विभागस्य अपर सचिवा अपर्णा शर्मा इत्येषा अवदत् यत् देशे उर्वरकानां समग्र भण्डार स्थितिः अपि सुखकरः एव अस्ति। सर्वोच्च न्यायालयेन नीट परीक्षापत्र लीक प्रकरणे केन्द्रस्य एनटीए सीबीआई इत्येतयोः च प्रतिक्रिया याचिता। सहैव प्रकरणेऽस्मिन् दिल्ल्याः न्यायालयेन पुणेनगरस्य भौतिकशास्त्रस्य आचार्यां मनीषा संजय हवलदारं नीट यूजी परीक्षापत्र लीक प्रकरणे केन्द्रीय अन्वेषण संस्थायाः षड्दिनानाम् अभिरक्षायां प्रेषितम्। विशेष न्यायाधीशेन अजय गुप्तावर्येण अभियुक्तया सह अभिरक्षायां प्रश्नोत्तरमुद्दिश्य सीबीआई इत्यस्य आवेदनं स्वीकृतम्। मनीषा इत्येषा मई मासस्य 22 दिनांके निगडिता आसीत्। ट्रांसिट रिमांड इत्यनेन माध्यमेन न्यायालये उपस्थापिता च। सीबीआई इत्यस्य अनुसारं नीट यूजी परीक्षा सामग्रीनां अनुवादिका रूपेण कार्यं कुर्वन्ती पुणे नगरे सेठ हीरालाल सराफ प्रशालया सह सम्बद्धा अन्यैः अभियुक्तैः सह अनुवादार्थं भौतिकशास्त्रस्य प्रश्नान् प्रसारितवती इति आरोपः अस्ति। प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। असम सर्वकारेण अद्य राज्यविधानसभायां समाननागरिकसंहितायाः विधेयकं स्थापितम्। विधेयकं बहुविवाहं प्रतिषिद्धुं लिविन संबंधानां पंजीकरणं अनिवार्यं कर्तुं च प्रयतते। विधेयकस्य व्यवस्था अस्ति यत् असम राज्ये निवसतां अनुसूचित जनजातीनां कृते एतत् न प्रवर्तयिष्यति। विवाहार्थं विधेयकं पुरुषाणां तथा महिलानां कृते क्रमशः 21 वर्षाणि 18 वर्षाणि च न्यूनतमं आयु स्वीकरोति तथा च बहुविवाहं निषेधयति। विधिसम्मत अधिकाराणां रक्षणार्थं विधेयके विवाह पंजीकरणं विवाह विच्छेद पंजीकरणं अनिवार्यञ्च कर्तुं प्रस्तावः अस्ति। यद्दंपति कृते भरण पोषणस्य उत्तराधिकारस्य अन्यानां विधिसम्मत संरक्षणस्य च सुरक्षायै महत्वपूर्णं भविष्यति। राज्यस्य मंत्रिमंडलस्य मंत्री अतुल बोरा इत्येषः मुख्यमंत्रिणः हिमंता बिस्वा शर्मा इत्यस्य पक्षतः सदने समान नागरिक संहितायाः असम विधेयकं 20-26 इति प्रस्थापयत्। अनेनैव असम राज्यं पूर्वोत्तरस्य प्रथमं देशस्य तृतीयं च भाजपा शासितं राज्यम् अभवत् यत् यूसीसी इति विधिं प्रावर्तयत्। भाजपेति दलं 26,000 विधानसभा निर्वाचनात् प्राक् असम राज्ये स्वस्य घोषणापत्रे यूसीसी विधेयकस्य प्रतिज्ञाम् अकरोत्। अस्मिन्नेव मासे 13 दिनांके राज्य मंत्रिमंडलेन प्रथम सभायां विधेयकं स्वीकृतम्। वित्त मंत्री निर्मला सीतारामनः अद्य पश्चिम एशिया संकट कालावधौ इंधनस्य उर्वरकस्य विदेशी मुद्रायाः च विषये अधिकं ध्यानं दातुं आहूतवती देशीय अर्थव्यवस्था निरंतरं सुदृढा एव अस्ति इति उक्तवती मुंबई नगरे सिडबी संस्थायाः 37वें वार्षिकोत्सवे आयोजिते कार्यक्रमे भाषणं कुर्वन्ती वित्तमंत्रिणा उक्तं यत् डीजल पेट्रोल उत्पाद शुल्कयोः न्यूनीकरणेन 100,000,000,000 रूप्यकाणां राजस्वस्य उपरि प्रभावः भविष्यति सा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः परोपकारस्य प्रार्थनायाः अनन्तरं निन्दकेषु वाक्प्रहारं कृतवती सा उक्तवती यत् भारते भयस्य उत्प्रेषणं कर्तुं न शक्यते राष्ट्रियान्वेषण अभिकरणेन अद्य जम्मू कश्मीरस्य श्रीनगर शोपियान जनपदयोः त्रिषु स्थानेषु अन्वेषणं विहितम् अधिकारिणः उक्तवन्तः यत् शोपियान नगरस्य इमाम साहिब क्षेत्रे दारुल उलूम सिराजुल उलूम इत्यत्र अन्वेषणम् अभवत् गतमासे एषा संस्था अवैध संस्था इति घोषिता आसीत् शोपियान नगरस्य मोलू चित्रगाम क्षेत्रे पूर्व जमात ए इस्लामी प्रमुखस्य सहजादा औरंगजेबस्य निवासस्थाने अपि च श्रीनगरस्य लाल बाजार क्षेत्रे बालिकानां धार्मिक विद्यालये जमीयत उल बनात इत्यत्र अपि अन्वेषणं जातम् अवधेयं यत् अद्य प्रातः काले अन्वेषणं समारब्धम् क्वाड विदेश मंत्रिमंडलस्य उपवेशनं श्वः नवदिल्ल्यां भविष्यति ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्री पेनी वोंगः जापान देशस्य विदेश मंत्री तोशिमित्सु मोटेगी अमेरिका देशस्य विदेश सचिवः मार्को रूबियो च अस्याम सभायाम उपस्थिताः भविष्यन्ति विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अस्य सम्मेलनस्य अध्यक्षः भविष्यति विदेश मंत्रालयः अवदत् यत् नेतारः प्राधान्येषु क्षेत्रेषु क्वाड सहयोगस्य प्रगति विषये विचारान् विनिमयं करिष्यन्ति वर्तमान उपक्रमाणां प्रगतिम् अपि च परस्पर चिन्ता विषयकान् अन्यान् अन्ताराष्ट्रिय विषयान् समीक्षितुं शक्नुवन्ति भारत अमेरिका ऑस्ट्रेलिया जापान देशैः युक्तः क्वाड शङ्खः भारत प्रशान्त प्रदेशे शान्त्यै सुरक्षायै स्थिरतायै च प्रमुखः समूहः उद्भूतः अस्ति भारतं संघटनस्य वर्तमानस्य अध्यक्षस्य रूपेण अस्याः सभायाः आतिथ्यं करोति भारत ऋतु विभागेन आगामिषु त्रिषु दिनेषु दिल्ल्याम् उष्णतरङ्गस्य स्थित्यै पीतवर्णीया सञ्चेतना प्रदत्ता अस्ति विभागस्य अनुसारं राष्ट्रिय राजधान्यां दिवसस्य तापमानं 44°C सेल्सियस् पर्यन्तं भवितुम् अपेक्षा अस्ति आगामिदिनद्वयोः हरियाणायां चण्डीगढे पञ्जाबे बिहारे छत्तीसगढे मध्यप्रदेशे तटीय आन्ध्रप्रदेशे पूर्वी राजस्थाने झारखंडे ओडिशायां तेलंगानायां पश्चिम उत्तर प्रदेशे च उष्ण तरंगस्य स्थितिः यथावदेव भविष्यति इति वार्ताः
3: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समयं 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం ముందుగా గ్రామదర్శిని కార్యక్రమంలో విందాం సమాచార వేదిక

నెల్లూరు జిల్లాలోని 4 ఎంఎస్ఎంఈ పార్కులకు సోమవారం శంకుస్థాపనలు జరిగాయని కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రకటించారు. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో, అలాగే కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం ఉలవపాడులో ఇలా 4 స్థలాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 సెంటర్లలో నిర్వహించే ఈ పరీక్ష 9:30 నుండి 12:45 వరకు జరుగుతుందని పేర్కొనడం జరిగింది.

చిట్టేడులోని ఎస్టీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 26వ తేదీన కళాశాలలో కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై దామోదర్ నాయుడు ఆదివారం తెలిపారు. ఐటీడీఏ అధికారుల సమక్షంలో అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు 10వ తరగతి పాసైన యానాది విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.

మనంతోపు సెంటర్ వద్దనున్న జనహిత వాత్సల్య నిరాదరణ బాలల కేంద్రంలో మానవ సేవయే మాధవ సేవా బృందం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఆదివారం విద్యా ప్రోత్సాహకాలు అందజేశారు. ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు అధ్యక్షతన జరిగిన విద్యాసేవా కార్యక్రమానికి అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదర్వల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వేసవి తాపంతో వన్యప్రాణులు విలవిల్లాడిపోతున్నాయి. అటవీ ప్రాంతంలోని జలవనరులు ఎండిపోవడంతో దాహార్తిని తీర్చుకునేందుకు వనాన్ని వీడి మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. ముఖ్యంగా జింకలు, దుప్పులు జనావాసాల్లోకి వచ్చి కుక్కల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీతారామపురం బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 25 సాసర్పిట్లను నిర్మించి అందులో ట్యాంకర్ల సాయంతో నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు.

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి సీఐ వెంకట్రావు సూచించారు. పొలంగారిపల్లి రోడ్ సెంటర్లో సైబర్ నేరాలపై ప్రజలకు ఆదివారం సాయంత్రం ఆయన అవగాహన కల్పించారు. సెల్ఫోన్లలో వచ్చే వివిధ రకాల లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పవద్దన్నారు. మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావద్దని సూచించారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. దొంగతనాలు, చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. రచన టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
1: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవలా.

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 58వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో కృష్ణరాజ ఉత్తమ నంబి వల్లభదత్తులు చెప్పిన సందేశాన్ని గోపన్నకు చేరవేస్తూ పారిపోయిన సుల్తాను సైనికుడొకడు కొంతమందిని తీసుకుని అడవుల్లో ఉన్న మన గ్రామానికి వచ్చారు. మేమంతా ఖడ్గవిద్యలో సుశిక్షితులమని తెలియని సుల్తాను సైనికులు మా చేతిలో హతులయ్యారు. ఊహించని రీతిగా 5 సైనికులు గుర్రాలపై మాపై దాడి చేశారు. తిరువనత్తోరు నంబి తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు అని గోపన్నకు విషయాన్ని చెప్పాడు. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. కృష్ణరాజ ఉత్తమ నంబి గోపన్నతో ఇలా అంటున్నాడు, మేము ఆ 5 చుట్టుముట్టి ఖండఖండాలుగా నరికివేశాం. కాని తిరుమనుత్తూరు నంబిని రక్షించడానికి వెళ్లిన నాకు వెనక నుండి వచ్చిన సుల్తాన్ సైనికుడొకడు హఠాత్తుగా నా మీదకు దూకి కత్తితో 2 కత్తిపోట్లు వేశాడు. మేం మొదట్లో లెక్క చేయకుండా వాళ్లను హతమార్చిన

తర్వాత వల్లభుని సందేశం గుర్తొచ్చింది. అందరూ గాయపడ్డవాళ్లే, నాకంటే తీవ్రంగా, పైగా పెద్ద వయసువారు. అందుకే సందేశం చేరవేసే నిమిత్తం నేనే అడవుల్లో అడ్డదారుల గుండా దోగాడుకుంటూ ఇలా కన్ననూరు శివార్లకు చేరేసరికి చాలా ఆలస్యమైంది, నన్ను క్షమించండి అని అన్నాడు. ఆశ్చర్యపోయాడు గోపన్న. ఎంత దేశభక్తి, ఎంతటి శ్రీరంగనాథుని భక్తి! కన్నుల వెంట అప్రయత్నంగా నీళ్లు కారిపోయాయి గోపన్నకు. నా గురించి చింతించకండి, కోటముట్టడి ప్రారంభించండి, ఆ శ్రీరంగనాథుడే మనందరికీ రక్ష అని అన్నాడు తిరుమనత్తూరు నంబి గురించి విషయం చెప్పిన కృష్ణరాజ ఉత్తమ నంబి. మరుసటి రోజు పెద్ద పెట్టున భేరీ నాదాలతో కోటముట్టడి ప్రారంభమయ్యింది. గోపన్న ప్రణాళికాబద్ధంగా అందరికీ తగు హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ మధుర నుండి సైన్యం వస్తే అక్కడికక్కడే నరికివేయడానికి కొందరిని కావేరీ ఒడ్డున నిలబెట్టాడు. కోట బయటవారు లొంగిపోయారు. కోట లోపలివారు ఎట్టి పరిస్థితులలోనూ సుల్తాను లిఖితపూర్వక అనుమతులు లేనిదే రారు. కోట లోపలివారికి 2 రోజులు ఆహార పానీయాలను నిలిపివేశారు. కోటలోపలి జనం అన్నపానాదులు లేక నకనకలాడసాగారు. బయటకు వచ్చేందుకు అనుమతులు కావాలి, బయటకు కదలవద్దని సుల్తాను సందేశం కూడా ఉంది. ఐరోపా సైనికులకు మద్యం, మాంసం మగువాలేనిదే ఉండలేరు. అప్పటికే సగం బిక్కబిక్క చచ్చిపోయారు. సైనికాధికారి ఒకడు ఆవేశంగా లేచి, అయ్యా గోపనార్యా, ఇదే తగిన సమయం, మమ్మల్ని వదలండి. ఐరోపా సైనికుల శవాలను, తలలను ఎలా పైనుండి కిందకి విసురుతామో తమరు దర్శించండి అని అన్నాడు. సరే వెళ్ళండి అంటూ వెంట మారువేషాలలో ఉన్న తన సైనికులను కూడా పంపాడు గోపన్న. సంతోషంగా కోట దగ్గరకు వెళ్ళి, మేమంతా గోపన్న బందీఖానా నుండి తప్పించుకున్నాం, మమ్మల్ని లోపలకు పంపండి, లేకపోతే మా ప్రాణాలు పోతాయి అని బ్రతిమలాడిన తర్వాత వారికి కోటలోపలికి ప్రవేశం నిషిద్ధం కనుక తాళ్ల నిచ్చెనల ద్వారా పైవారికి సందేశం పంపాక వారి అనుమతితో ఆ నిచ్చెనల ద్వారా లోపలికి ప్రవేశం లభించింది. వీరిని ఒక కంట కనిపెడుతూ మారు వేషాలతో ఉన్న గోపన్న సైన్యం వారిని మెల్లిగా అనుసరిస్తూ ఒక కంట కనిపెడుతూ వెళ్తున్నారు. ఆ రాత్రంతా మొత్తం 200 పైచిలుకు సైనికులు తాళ్ల నిచ్చెనలపై వెళ్లారు. ఉదయాన్నే కోటలో జరగబోయే కల్లోలం కోసం గోపన్న 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ గోపన్నకు అనేక అనుమానాలు. ఒకవేళ సుల్తాను సైన్యం తనను మోసం చేశారా అని యోచిస్తున్న సమయంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఒకేసారి కోట నలువైపుల నుండి ఒకేసారి పగులు రావడం ప్రారంభమయ్యింది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కోటలో జనం హాహాకారాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మంటలు ఉన్నట్టుండి ఉవ్వెత్తును ఎగిసి పడుతున్నాయి. సైనికులు కోటలో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. కింద సైనికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుర్రాలు శకిలిస్తున్నాయి, ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. మా పని ఎప్పుడా అన్నట్టు సైనికులంతా ఎదురుచూస్తున్నారు. తూర్పువైపు కోట తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. పైనుండి ఐరోపా సైనికుల తలలు బంతుల్లా నేలరాలుతున్నాయి. గోపన్న ఇదే తగిన సమయం అని సైనికులకు సూచన ఇచ్చాడు. అంతే, ఐరోపా సైనికులు కొంతమంది అరుస్తూ తాళ్ల నిచ్చెనల నుండి దిగబోతూ ఉండగా సైనికులు బాణాలతో వారిని గాయపరిచేసరికి పైనుండి ధబేల్మని పడిపోతున్నారు. కోట ద్వారం నుండి వచ్చే సైనికులను అక్కడికక్కడే నేలకు పడగొట్టారు. మొత్తం అందరూ నేల కూలడానికి 6 గంటల సమయం పైన పట్టింది. అప్పటికి సాయంత్రం 3 గంటలు కావస్తున్నది. విజయనగర సైన్యాధిపతి గోపన్న విజయఢంకా మ్రోగించే ఏర్పాటు చేసి కన్ననూరు కోటలోనికి ప్రవేశించి అక్కడక్కడా మిగిలి ఉన్న ఐరోపా సైన్యాన్ని ఊచకోత కోయించాడు. కన్ననూరు కోట పరితాపి సంవత్సరం వైశాఖ మాసంలో విజయనగరానికి స్వాధీనమయ్యింది. సుల్తాను గతంలో చేసిన మోసానికి, అమానుష కృత్యానికి తగు రీతిలో అదేవిధంగా జవాబిచ్చి గోపన్న చరిత్రలో నిలిచిపోయాడు. కోటలోనికి ప్రవేశించిన విజయనగర సైన్యం వీర విహారం చేశారు. ఐరోపా సైనికుల స్థావరాలకు నిప్పు పెట్టారు. ఐరోపా సైనికుడన్నవాడు మిగలకుండా మార్చి మసిచేశారు. కోటపై అన్ని దిక్కులా విష్ణుమూర్తి వరాహావతార పతాకం రెపరెపలాడింది. కోటలోపల ఉన్న స్త్రీజనంలో ఎక్కువ మంది హైందవులే. వారు ఇంకా ముస్లిం సైనికులు దాక్కు

ఉన్న రహస్య ప్రాంతాలను, సొరంగాలను గోపన్నకు, సైనికులకు వెంటవచ్చి చూపించారు. ఒక సొరంగ మార్గం లోనకు ప్రవేశించేసరికి వల్లభదత్తులు ఇరువురు బందీలుగా కట్టబడి ఉన్నారు. వారిని చూడగానే గోపన్న స్వయంగా కట్లు విప్పి వారిని గాఢ ఆలింగనం చేసుకున్నాడు. గోపన్న తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని, రత్నాల హారాలను వారికి వేసి, "మీరే నిజమైన విజయనగర వీరులు" అని ప్రస్తుతించి వారిని చికిత్స కోసం గుడారాలకు పంపించాడు. కన్ననూరు కోట మొత్తం ఆ విధంగా విజయనగర సామ్రాజ్యానికి స్వాధీనమయ్యింది. సమయపురం విజయానంతరం గోపన్న పరివారంతో హొయలేశ్వరుని ఆలయంలోనికి ప్రవేశించాడు. ఆలయం మొత్తం టర్కీ నుండి వచ్చిన ముసల్మానుల స్వాధీనంలో ఉంది. అది ఆలయం అనడం కన్నా ఒక ఆయుధ కర్మాగారం అనడమే సరైన మాట. అక్కడ ఉన్న దేవతల విగ్రహాలను తొలగించి ఎక్కడో ఒక మూల పాడుపడిన గదిలో పడేశారు. గోపన్న అక్కడి వారిని విచారించి ఆ విగ్రహాలను తెప్పించి యథాస్థానాలలో ఉంచి స్థానికంగా వంశ పారంపర్య పూజారిని పిలిపించి కంపన, గంగాదేవి తదితరులతో కూడి ప్రార్థనలు చేశారు. రేపటి మధుర దండయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపన్న ఒక పెద్ద నాలుగు కాళ్ల మండపంలోనికి వచ్చి గుమిగూడిన జనం మధ్యలో, "రేపు మనం శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని శ్రీరంగంలో మళ్లీ ప్రతిష్ఠించబోతున్నాం" అని ఎలుగెత్తి ప్రకటించాడు. పెద్ద పెట్టున హర్షధ్వానాలు వెళ్లి విరిశాయి. ఆనందంతో కేకలు వేశారు జనం. "కంపన మహారాజుకు జై, గంగాదేవి మహారాణి వారికి జై, గోపనామాత్యులకు జై" అని చాలాసేపు నినాదాలు చేసిన తర్వాత గోపన్న సైగతో జనం ఆగారు. మరుసటి రోజు తెలతెలవారుతున్నది. ఆ రోజు వైశాఖమాసం 17వ రోజు, తమిళులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. వాతావరణం సుగంధ పరిమళాలతో విరజిమ్ముతున్నది. శుభశకునాలు కనిపిస్తున్నాయి. కన్ననూరు కోటను విజయనగరాధీశులు కైవసం చేసుకున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సమయపురంలో శ్రీరంగనాథుని దర్శనానికై బారులు తీరి నిలుచుని ఉన్నారు. ఆనంద తాండవాలు అక్కడ వ్యాపించాయి. కొందరు తమదైన శైలిలో కునలే కూత్తు, అంటే తలకిందులుగా నర్తించడం అనే నృత్యాన్ని ప్రదర్శించారు. బ్రాహ్మణులు వేద పారాయణ ఘోష అదే పనిగా వినిపిస్తున్నారు. కొందరు వైష్ణవులు, ప్రముఖులు తమిళ ప్రబంధ గానం వినిపిస్తున్నారు. శ్రీరంగనాథుడే యుద్ధానికి దగ్గర ఉండి కురుక్షేత్రంలాగా నడిపిస్తున్నాడని ప్రజలు వేణోళ్లా కొనియాడుతున్నారు. చంద్రగిరిరాజు తిరుపతిలో చేయించిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వామికి ఇరువైపులా గొప్ప శోభనిస్తున్నాయి. ఈ సంఘటన చూసేందుకు ప్రస్తుతం చంద్రగిరిరాజు జీవించలేడని వల్లభదత్తులు తమ బాధను వ్యక్తం చేశారు. శ్రీరంగనాథుని ప్రయాణం మంచి సుముహూర్తంలో ప్రారంభమయ్యింది. దక్షిణ కావేరీ తీరంలోని కొల్లిడం, శ్రీరంగం తీర్థాలలో ఇసుకవేస్తే రాళ్లనంత భక్తులు నిలబడ్డారు. విగ్రహం అక్కడక్కడా భక్తుల దర్శనం కోసం ఆగుతూ అళగియమణవాలం గ్రామం చేరుకున్నది. అక్కడ స్వామి కోసం, యుద్ధంలో మరణించిన వారి కోసం ఘన నివాళులు అర్పించారు. శ్రీరంగనాథస్వామి కావేరి ఒడ్డుకు చేరుకున్నాడు. దాదాపు 48 సంవత్సరాల అనంతరం స్వామి కావేరి తీరాన్ని దర్శిస్తున్నాడు. ఉత్తర కావేరీ నదిని దాటి శ్రీరంగం ఒడ్డుకు చేరగానే కొన్ని వేల మంది భక్తులు పెద్ద పెట్టున "ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని పెద్దగా శరణుఘోషవలే చెప్పగానే గంగాదేవి మహారాణికి ఒళ్ళు పులకించింది. భక్త్యావేశంతో సంస్కృత శ్లోకాలను అసువుగా పఠించడం మొదలుపెట్టింది. సాలువ మంగు, సోమప్ప, మారయ్య నాయకుడు, మిగతా బృందం గొంతులు చించుకొని బిగ్గరగా శ్రీరంగనాథుని "రంగా రంగా" అని పెద్దగా అరుస్తూ నమస్కారాలు చేశారు. కంపరాయులు శ్రీరంగనాథుని విగ్రహమున్న పల్లకీ మోయడానికి ముందుకు రాగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. మరో ప్రక్కన ఇతర సేనా నాయకులు పల్లకీని తమ భుజాల మీదకు ఎత్తుకున్నారు. గోపనార్యుడు స్వామికి చామరం వేయసాగాడు. ఆ దృశ్యం చరిత్ర పుటల్లో ఒక చిత్రపటంలా పదిలంగా నిలిచిపోయిన సంఘటన. ఇక గంగాదేవి ఆవే

0: కనీసం పట్టణలవి కావటం లేదు. కొన్ని వందల శ్లోకాలు ఆమె నోట నుండి ఆసువుగా ఆ కావేరీ నది ప్రవాహ వేగం కంటే ఎక్కువగా వరదలెత్తుతున్నాయి. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల 58వ భాగం విన్నారు. రచన టేకుమల్ల వెంకటప్పయ్య, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. మత్స్యకారులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మత్స్యకార సేవల కార్యక్రమాన్ని గత మంగళవారం కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ వృత్తిని బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం చంద్రబాబు మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. మత్స్యకారులు కోరిన విధంగా 200 మెకనైజ్డ్ బోట్లను 60% సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కావలి నియోజకవర్గంలో 26 మత్స్యకార గ్రామాలు ఉండగా వాటి నుంచి నేరుగా సముద్రంలోకి వెళ్లేలా రోడ్డు నిర్మించేందుకు 6.25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే బోట్ను నిలుపుకునేందుకు వీలుగా బకింగ్హామ్ కెనాల్ పూడికతీత కోసం మరో 6.90 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. స్థానికంగా విద్యుత్ సబ్స్టేషన్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రామాయపట్నం జోరదిని హార్బర్ మధ్య కనెక్టివిటీ రోడ్డు కావాలని స్థానికులు అడిగారని, దాన్ని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా మారుతుందని, 50 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలానే జిల్లా అధికార యంత్రాంగం పనితీరు బాగుందని సీఎం కితాబిచ్చారు.
2: రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయపట్నం పూర్తి అవుతుంది. దగదర్తి ఎయిర్పోర్ట్ మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి.
1: ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగు తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గత శుక్రవారం ఆత్మకూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమశిల ఉత్తర దక్షిణ కాలువలు, హైలెవల్ కాలువ, జలవనరుల శాఖ పరిధిలో జరుగుతున్న పనులపై మంత్రి సమీక్షించారు. హైలెవల్ కాలువ భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జలవనరుల శాఖ పరిధిలో చిన్న మధ్యతరగతి విభాగాల్లో 32 కోట్ల రూపాయలతో 440 పనులు మంజూరు అయినట్లు ప్రకటించారు. ఇంటింటికి తాగునీరు కింద 65.88 కోట్ల రూపాయలతో 336 పనులను చేపడుతున్నట్లు ఆనం వెల్లడించారు. ఆత్మకూరు పురపాలక సంఘంలో 36 కోట్ల రూపాయలతో డ్రైన్లు, పైప్ లైన్లు, ఇతర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఆత్మకూరు టిట్కో గృహ సముదాయ ఆవరణలో నిర్మించిన సీతారాముల ఆలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ఆదివారం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 3 డివిజన్లో 24 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జేమ్స్ గడ్డెన్లో స్థానిక కోరికల మేరకు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నిర్మించి ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాష్ట్రంలోనే నెల్లూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని నారాయణ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు లేని నగరంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని, కాలువల ఆధునీకరణ పనులు పూర్తయితే నెల్లూరు నగరానికి ముంపు ప్రమాదం పోతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అందరిలో చైతన్యం వచ్చినప్పుడే మన ప్రాంతం పరిశుభ్రమైన వాతావరణం పచ్చదనంతో కలకలలాడుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శుక్లా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత, కమిషనర్ వైభవ్ నందన్ కూడా పాల్గొన్నారు. తొలుత స్టేడియం పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ప్రమాణాలకు అనుగుణంగా పట్టణాల్లో పరిశుభ్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. గత గురువారం సరాసరి 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా కావలిలో 40.4, గూడూరులో 40.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ముత్తుకూరు, వెంకటాచలం, నెల్లూరు రూరల్, సైదాపురం, ఉదయగిరి, జలదంగి, పోగోలు, దగదత్తి మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం సరాసరి 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, తేలికపాటి చినుకులు పడ్డాయి. అత్యధికంగా వరికొండపాడు మండలంలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వింజమూరులో 9 మిల్లీమీటర్లు, ఉదయగిరిలో 5.8 మిల్లీమీటర్లు, సీతారాంపురంలో 5 మిల్లీమీటర్లు, తొత్తలూరులో 4.2 మిల్లీమీటర్లు, మరిపాడులో 2.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. శనివారం కూడా వాతావరణం చల్లగా ఉంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 54 నుంచి 72 పెరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది ఈ మేరకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేశారు. ముసాయిదాను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ ఆమోదించి అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం నగర నియోజకవర్గంలో 36, రూరల్ నియోజకవర్గంలో 36 డివిజన్లు ఏర్పడ్డాయి. సరిహద్దులు, ఎక్కడైనా గృహాలు, రహదారులను వదిలేసినట్లు గుర్తిస్తే ఆయా విషయాలను అభ్యంతరాల రూపంలో నగరపాలక సంస్థకు ప్రజలు తెలియజేయవచ్చని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ పేర్కొన్నారు. ఈ నెల 24 తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. 15 రోజుల పాటు అభ్యంతరాలను పరిశీలించి అనంతరం మార్పులు చేర్పులు చేసి మున్సిపల్ శాఖ అధికారులకు పంపుతారు. అనంతరం 72 డివిజన్ల సరిహద్దులను ఆమోదిస్తే ఆయా వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం గజెట్ను విడుదల చేస్తుంది. అనంతరం నెల్లూరు నగరపాలక సంస్థ అధికారికంగా 72 డివిజన్లతో రూపాంతరం చెందుతుందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ వెల్లడించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలేజరావు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరులోని ప్రైవేటు పాఠశాలల్లో గత శుక్రవారం ఎంఈఓలు, హెచ్ఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంతో పాటు 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. బడియుడి పిల్లలందరిలో బడిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. పాఠశాలలో ప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు నగరంలోని డీకే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్లో నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. ఆ కళాశాలలో ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించేలా ఇంటర్ బోర్డు అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో సిఈసీ తెలుగు ఇంగ్లీష్ మీడియం, అలానే హెచ్ఈసీ తెలుగు మీడియంలో ఉండగా తాజాగా హెచ్ఈసీ, ఎంఈసీ ఇంగ్లీష్ మీడియంలో కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వొకేషనల్ విభాగంలో ఇప్పటికే సిఎస్సి, ఎంపీహెచ్ఎం, బిఎన్ఆర్ఎం, సిజిటి, ఎంఎల్టి కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో ఉండగా రానున్న విద్యా సంవత్సరం నుంచి ఎల్ఎండ్ఎండి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవే కోర్సులను ప్రైవేటు కళాశాలల్లో 1000 రూపాయల ఫీజులతో అమలు చేస్తుండగా డీకేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాలలో అతి తక్కువ ఫీజుతో కోర్సులను అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమణారెడ్డి తెలిపారు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీతమనం.

నాగేశ్వరరావు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం. ఈనాటి అలనాటి మధురగీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధురగీతం సొమ్మొక్కడిది సోకొక్కడిది చిత్రం నుంచి. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సొమ్మొక్కడిది సోకొక్కడిది చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం విన్నారు. ఇంతటితో అలనాటి మధుర గీతం సంచిక సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ గ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వయోలిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న

0: ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషి గాను తగారం భీలున్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2022 సంవత్సరాన్ని గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2 విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై అండ్ ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోడ్ సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై ఔర్ 95% జో డిలివరీ హుయి హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి రోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి ఘోడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానయామ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మవోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దులు గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలు బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు.

0: సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చి, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను వాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రీ కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం.
2: సో ఈరోజు మనం వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది, గతంలో ఎలా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, రాబోయే ఈ వ్యవసాయ సీజన్కి ఎలా ఉండబోతుంది అనే కార్యక్రమంపై మనం ఈరోజు చర్చించుకుందాం. వ్యవసాయం మనందరికి తెలిసిందే, పెరుగుతున్న జనాభాలకు అనుగుణంగా అవసరాలు తీర్చడానికి పంట ఉత్పత్తి ఉత్పాదకులు పెంపొందించడం అనేది వ్యవసాయము. మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చేస్తే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైన భూమిగా ఇప్పుడు 80 లక్షల హెక్టేర్ల విస్తీర్ణం ఉన్నప్పటికీ దానిలో 41 లక్షల హెక్టేర్లు మాత్రమే సాగుకు వినియోగపడుతుంది. పంటల సాగు అనేది ప్రధానంగా దేని మీద ఆధారపడి సాగు చేపట్టబడుతుంది, దాని ఉత్పత్తి పెంచబడుతుంది అంటే ప్రధానంగా దానికి మూలం నీరు. నీరు అనేది ప్రధాన మూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నీరు ఈ వ్యవసాయానికి ఎలా విచ్చేస్తుంది అంటే మనందరూ తెలిసిన విషయమే, ఋతుపవనాల ద్వారా వర్షం రూపంలో ఇది వ్యవసాయానికి సహాయం చేస్తుందని మనందరూ తెలుసు. అలాగే వ్యవసాయానికి కావలసిన నీరు ఆ డ్యాముల్లో నిల్వ పెట్టడానికి కానీ కాలువల ద్వారా సప్లై చేసి పంట దిగుబడులు సాధించడానికి కూడా ఈ ఋతుపవనాలే ప్రధాన కారణం. అయితే ఈ ఋతుపవన సిస్టమ్ అనేది భారతదేశ వాతావరణ పరిస్థితుల ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రమారబి 80% వర్షపాత నీరు ఈ ఋతుపవనాల వల్లే విచ్చేస్తుంది. ఈ రెండు ఋతుపవనాలు అనే 2 విధాలుగా ఉంటాయి. ఒకటి నైరుతి ఋతుపవనము, ఈశాన్య ఋతుపవనాలుగా చెప్పబడతాయి. ఈ నైరుతి ఈశాన్య ఋతుపవనాల ద్వారా విచ్చేసినటువంటి ఆ వర్షం అనేది విస్తరణ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆ లింక్ చేయబడినటువంటి వివిధ రకాలైన టెలీ కనెక్షన్ సిస్టమ్ తో నిమిత్తమై ఉంటాయి. ఉదాహరణకి అందులో ప్రధానమైనది ఎల్నినో లానినో వాతావరణ పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ ఋతుపవనాలు మనకందరికి తెలిసిన విషయమే, క్రమం తప్పకుండా జూన్

ఒకటో తేదీ నుంచి మొదటి వారంలో భారత భూభాగాన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్ ద్వారా కేరళాన్ని తాకి తద్వారా దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం అంతా వ్యాపించి మనకి ఆ సాగుకి తాగుకి అనుకూలమైన నీటిని మనకి ఈ మాన్సూన్స్ ద్వారా మనకు రావటం సహజం. అయితే అప్పుడప్పుడు ఈ ఋతుపవనాలు అనేవి కొన్ని సందర్భాల్లో మార్పు చేయటం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉద్గారాల కారణంగా ఈ మాన్సూన్ యొక్క క్రమం అనేది తప్పటం జరుగుతూ వస్తుంది. ఈ క్రమం తప్పటానికి ప్రధాన కారణంగా చెప్పే విషయాలు ఇప్పుడు మనం ఎలినో అని చెప్పుకుంటున్నాం. ఈ ఎలినో ద్వారా ఇప్పుడు ఏమి సంభవిస్తుంది అనేది రైతుల్లో ఉన్న ఒక ఆందోళన. ఈ ఆందోళన తొలగించే ప్రయత్నం చేద్దాము. అయితే ఆందోళన పలాల్సిన పని లేదు, కానీ అవగాహనతో గనక మనం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మనం చేపట్టినట్లయితే రైతాంగం మంచి దిగుబడిని మంచి ఉత్పాదకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలినో అంటే ఏంటి, ఈ భారత ఋతుపవనాలని ఈ ఎల్నో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఎల్నో అనేది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటాన్ని మనం ఎల్నో అని అంటాము. ఎల్నో సంవత్సరాల్లో సాధారణంగా తక్కువ వర్షపాతం లేదా వర్షపాతంలో వ్యత్యాసం లేదా వర్షపాత విస్తరణలో మార్పులు జరగటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. దానికి వ్యతిరేక దిశగా మరియు లానినా అని కూడా అంటాము. అంటే సముద్ర ఉష్ణోగ్రతల యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గటం, చల్లబడటం, తద్వారా మంచి ఋతుపవనాలు భారతదేశం వైపుకి విస్తరించడానికి ఈ రెండు కార్యక్రమాలు చాలా ప్రభావితం చేస్తాయి అనేది మన శాస్త్రీయ దృక్పథంలో తెలుస్తుంది. సో ఈ ఋతుపవనాలలో మార్పులు అని సంభవించినప్పుడు కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పని పరిస్థితులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం ఒకసారి అంటే ఒకసారి లానినా గనక పరిస్థితులు మనకు వచ్చినట్టయితే ఎలా ఉంటాయి, సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఋతుపవనాలు ఎలా వస్తాయి అని మనం ఒకసారి గమనించినట్లయితే సాధారణ పరిస్థితుల్లో ఋతుపవనాలు సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్ మేలో భారత భూభాగం చాలా వేడెక్కుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో 40 డిగ్రీలు పైగా పెరగటం జరుగుతుంది. దీని ఫలితంగా భూమిపై తక్కువ పీడన వ్యవస్థలు ఏర్పడతాయి. అదే సమయంలో సముద్రంలోని యొక్క సముద్ర ఉపతల ఉష్ణోగ్రత పెరగటం వల్ల అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడనం వైపుకి గాలి వీయటం వల్ల ఈ ఋతుపవనాలు అనేవి సముద్రం అంటే హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బెంగాల్లో ఏర్పడినటువంటి ఈ విషయాలు భూమి వైపుకి నెట్టబడతాయి అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా రైతులకు కావలసినటువంటి నీటి లభ్యత ఈ ఋతుపవనాల ద్వారా విస్తరించటం లభించటం జరుగుతూ వస్తుంది. అలాగే మరి ఒక విషయం ఏంటంటే గాలుల దిశ, అంటే గాలి ఎటు నుంచి ఎటు వైపు వీయాలి, ఎటు నుంచి ఎటు వీస్తే గనక ఈ ఋతుపవనాలు భారత భూభాగానికి వస్తాయని మనం ఒకసారి గమనిస్తే ఉదాహరణకు ఋతుపవనాలు అరేబియా సముద్రంలోను లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడినప్పుడు అవి ఉత్తర వైపుకి గాలి వీచినట్లయితే ఆ ఉత్తరం వైపుకి వచ్చి భూభాగాన్ని తాగి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా భారత భూభాగాలు చేరి తద్వారా మనకు రైతాంగానికి కావలసినటువంటి వర్షాన్ని ఇచ్చేయటం సర్వసాధారణం పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనది భారతదేశం అనేది సబ్ ట్రాపికల్ కాంటినెంట్, అంటే మూడు వైపుల నీరు ఉంటుంది, ఒకవైపు పర్వతాలు ఉంటాయి, మూడు వైపుల నీరు ఉండటం వల్ల ఇది సబ్ ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ గా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్స్ అని అంటే భూమధ్య రేఖకి ఎగువన భూమధ్య రేఖకి దిగువనున్న ప్రాంతాలని మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ గా చెప్పబడతారు. అంటే ఈ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ లో జరిగేటువంటి వివిధ రకాలైన అంటే గాలులు ఆకర్షించి మేఘాలు ఏర్పాటులో సహాయపడుతుంది. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ స్థానము మరియు కదలిక భారతదేశంలో వేసవి మాన్సూన్స్ బలము మరియు వర్షపాతాన్ని నిర్ణయించడంలో ప్రధాన పోషిస్తుంటాయి. ఇవి రెండు శాఖలుగా విస్తరించి ఉంటాయి. ఒకటి వచ్చి నైరుతి ఋతుపవనం, రెండోది వచ్చి ఈశాన్య ఋతుపవనం. నైరుతి ఋతుపవనం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ కాలం వరకు నైరుతి ఋతుపవనంగా చెప్పుకుంటాం. అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో విచ్చేసే వర్షాన్ని మనం ఈశాన్య ఋతుపవనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఋతుపవనం అనేది ఎలా ఈ ఎలినో లేదా అంతర్జాతీయ టెలీ కనెక్షన్ సిస్టమ్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఉదాహరణకి ఎలినో మరియు లానినా తర్వాత ఇండియన్ డైపోల్ మూమెంట్ అని ఇవి కాకుండా
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో జరిగే మార్పులు, అలాగే యూరోపియన్ లో ఉండేటువంటి మంచు కవరేజీ, అట్లానే మస్కరేనియన్ దీవుల్లో ఉండే అధిక పీడనం, అలాగే సోమాలియా జెట్ స్ట్రీమ్స్, అలాగే టిబెట్ భూముల్లో వేడిగాలులు, అలాగే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణ పీడన మార్పుల వల్ల ఏర్పడే డోలనాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది పనితీరు ఆధారపడి ఉంటుంది. అవే కాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాల పాటు కొనసాగే ఉష్ణోగ్రత మార్పుల చక్రాలు కూడా ఈ ఋతుపవనాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘకాలిక అంటే దశాబ్దాల కాలంలో ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుల కారణాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ఆగమనం లేదా పనితీరులో వ్యత్యాసాలు గమనించడం జరుగుతుంది. అలాగే భూమధ్య రేఖ ప్రాంతాల్లో తక్కువ కాలంలో కదిలే వర్షపాతం మరియు గాలుల యొక్క చక్రం కూడా ఈ ఋతుపవన యొక్క పనితీరును నిర్ణయిస్తాయి. అలాగే అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు, అలాగే బంగాళాఖాతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇవి కాకుండా భారత భూభాగం మరియు సముద్రాల మధ్య ఉష్ణోగ్రతల తేడాలు అంటే భూమి సముద్ర ఉష్ణ వ్యవస్థలు కూడా మనకి ఈ ఋతుపవనాల ఆగమనంపై మరియు వాటి పనితీరు మరియు వాటి విస్తరణ, దాని ఫలితం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సాగు విస్తరణ, అట్లాగే జనాల అవసరాలకి అత్యంత ముఖ్యమైన తాగునీటికి కూడా చాలా ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా ఈ వాతావరణ పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాల కార్యక్రమాలని నియంత్రిస్తూ ఉంటాయి అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఈ చర్చా కార్యక్రమంకి వెళ్లే ముందు ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ఎల్నినోలు వచ్చాయి, ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో సైకిల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో వస్తుంది, దానికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1900 అంటే 40వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు 2023-24ను మనం ఒకసారి గమనించినట్లయితే అవి అత్యంత ఉష్ణ సంవత్సరాలుగా లెక్కించబడ్డాయి. అలాగే ఈ రాబోయే 2026 కూడా ఉష్ణ సంవత్సరంగా లెక్కించడానికి చాలా అవకాశం ఉందనేది వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే 1990 నుంచి ప్రస్తుతం ఎల్నినో ప్రభావాలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ దీని సైకిల్ 2-7 సంవత్సరాల వ్యవధి కాలంలో చక్రంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనకి ఈ శాస్త్ర సాంకేతిక ప్రతులు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు గనక మనం గతంలో చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం ఎల్నినో సంవత్సరాల్లో ఏ విధంగా వర్షపాతానికి ఇబ్బంది పడింది, అలాగే సాగు విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఏ పంటలు ఈ ఎల్నినో ప్రభావానికి లోనైనవి అని గమనించినట్లయితే 2002 ఈ ఎన్సో సూచిక అంటే ఎల్నినో ప్రభావిత అంశాన్ని ఎన్సో ఇండెక్స్ ద్వారా సూచించబడుతుంది. ఈ ఎన్సో ఇండెక్స్ గనక 2002 గమనించినట్లయితే ఇది +0.1.3 నుంచి 1.5 కి పెరగటం వల్ల ఆ ఉష్ణోగ్రత పెరిగి బలమైన ఎల్నినో పరిస్థితి ఏర్పడినట్లు మనకు చరిత్రలు చెబుతూ వస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన వర్షపాతం అంటే సాధారణ వర్షపాతానికన్నా కూడా -33% తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలపై సాగుపై తీవ్ర ప్రభావం చూపించడం జరిగింది. ఫలితంగా సాగు విస్తరణలో 29% తగ్గుదల నమోదు కాబడి తద్వారా కొన్ని రకాలైన పంటలు వరి, మొక్కజొన్న, ప్రత్తి లాంటి పంటలు ఒడుదులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అలాగే మరి ఒక 2004 కూడా ఇలాంటి ఎల్నినో ప్రభావ పరిస్థితి వలన సాగు వలన ఆంధ్ర రాష్ట్రంలో -13% తక్కువ వర్షపాతం నమోదు కాబడి, అలాగే సాగు విస్తరణలో -14% సాగు విస్తరణ తగ్గటం ద్వారా కొన్ని రకాలైన పంటలు ప్రభావితం అవి ఉత్పత్తి ఉత్పాదకులకు వ్యత్యాసాలు గమనించబడ్డాయి. అలాగే 2009, 2015, 2019, 2024 కూడా ఈ ఎల్నినో ప్రభావిత అంశాల కారణంగా
వర్షపాతమైన తనదైన బుద్ధి వేయటం వల్ల వర్షపాతం సాధారణ ఉష్ణపాతం కన్నా దిగువ నమోదు కాబడి తద్వారా పంటల విస్తరణ, సాగు విస్తరణ, తాగు కావలసినటువంటి నీటి కొరతను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజాంగం ఎదుర్కోవడం గమనించటమైనది. అలాగే మనం ఇప్పుడు ఈ ఎలినో గురించి గతంలో ఈ సంవత్సరాలు మనం ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ ఎలినో పరిస్థితులను మరి మన రాష్ట్రంపై ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ సాగు విస్తరణే కాకుండా అలాగే వర్షపాత విస్తరణే కాకుండా రిజర్వాయర్లు నీటి నిల్వలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉందని గమనించబడింది. అలా చూసినప్పుడు 2002లో మనం సాధారణ స్టోరేజ్ కన్నా 20-30% వరకు నీటి నిల్వలు చేయటం జరిగింది 2002లో ఈ ఎలినో ప్రభావంలో. అలాగే 2004లో 60-80% వరకే డ్యాముల్లో నీటి నిల్వ చేయటం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే 2009, 2015, 2019, 2024, 2025 గనక చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల్లో గరిష్ట స్థాయిలో రిజర్వాయర్లో నీటి నిల్వలు లేకపోవటం గమనించబడింది. దీని అంతటికీ ప్రధాన కారణం ఎలినోగా మనం చెప్పొచ్చు. అంటే ఎలినో యొక్క ప్రభావ ఫలితంగా రాష్ట్రంలో విస్తరించాల్సినటువంటి ఋతుపవనాలు సకాలంలో విస్తరించకపోవటం, తన ఫలితాన్ని సక్రమంగా పని చేయకపోవటం, అంటే వర్ష విస్తరణలో వ్యత్యాసములు మార్పుల కారణంగా ఈ విధంగా సాగు విస్తరణ, అలాగే సాధారణ వర్షపాతం రాకపోవటం, అలాగే రిజర్వాయర్లు నీటి నిల్వల్లో వ్యత్యాసం మనం గమనించాం. దీన్ని బట్టి మనకేమి తెలుస్తుందంటే రాబోయే ఎలినో వాతావరణ పరిస్థితులు గనక గరిష్టంగా ఉన్నట్లయితే, దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే వ్యవసాయంలో కొంత ప్రభావం జరిగే మనం రైతాంగం ఎదుర్కొనవలసి ఉంటుంది. సో మొత్తంగా ఎలినో అంటే పసిఫిక్ మహాద్వీప సముద్రంలో ముఖ్యంగా పెరూ తీరానికి సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగటం వల్ల ఏర్పడే సహజ వాతావరణ సముద్ర దృగ్విషయాన్నే మనం ఎలినో అంటాము. దీనికి వ్యతిరేకంగా అంటే సముద్రం నీరు ఉపరితలం చల్లబడటాన్ని దానిన వాతావరణ పరిస్థితిగా చెబుతాం. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగటం గానీ లేదా తరగటం గానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అలాగే దీనిలో యొక్క శాస్త్రీయ నేపథ్యం లేదా భారత ఋతువులపై దాని ప్రభావం ఎలా ఉంటుందని మనం ఒకసారి గమనిస్తే, సాధారణంగా ఈ ట్రేడ్ గాల్లు వేడి సముద్ర జలాలు ఇండోనేషియా ఆస్ట్రేలియా వైపు నెట్టడంతో భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఏర్పడతాయి. అంటే భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఉండాలంటే సముద్రంలో ఏర్పడినటువంటి వేడి గాలులు ఇండోనేషియా వైపుకి ఆస్ట్రేలియా వైపుకి నెట్టినట్లయితే మన భారతదేశంలో ఋతుపవన యొక్క పనితీరు బాగా ఉంటుంది అనేది ఇక శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎల్నో సమయంలో ట్రేడ్ గాలు బలహీన పడటంతో వేడి సముద్ర జలాలు తూర్పు పసిఫిక్ వైపుకు వ్యాపించి, అంటే దాని అర్థం ఏంటంటే ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపు గనక ఈ వేడి గాలు, అంటే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ వైపు గనక ఈ వేడి గాలులు విస్తరించినట్లయితే అదే సమయంలో ఏర్పడినటువంటి ఋతుపవనాలపై దాని ప్రభావం. ఉదాహరణకు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే వేడి నీళ్లు చన్నీళ్లు కలిపినప్పుడు ఒకే నోట, అంటే వేడి నీరు చన్నీరు కలిపినప్పుడు మొత్తం చల్లగా, ఏది ఎక్కువైతే దానిలోకి మారుతుంది కాబట్టి ఆ ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వేడి గాలులనే ఇండోనేషియా వైపుకి నెట్టాలి లేదా ఆస్ట్రేలియా వైపుకి నెట్టాలి. అలా కాకుండా పసిఫిక్ వైపు అంటే మనకు ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపుకి నెట్టినట్లయితే అదే టైంలో ఏర్పడేటువంటి ఈ ఋతుపవనాలపై దాని ప్రభావం ఉంటుందనేది ఈ శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ఎలినో పరిస్థితుల్ని ఎలా గమనిస్తాం? ప్రపంచవ్యాప్తంగా లేదా విశ్వవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఎలినో లేదా లారినా వాతావరణ పరిస్థితులను మనం ఎలా కొలవాలి? ఏ పద్ధతి ద్వారా లేదా ఏ సూచికల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు? ఏ సూచిక వాడి ఇది ఎలినోనా లానినా అని చెప్తారని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రధానంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వాతావరణాలు వేడెక్కటాన్ని మనం ఎన్సో ఇండిసెస్ అనే సూచిక ద్వారా సూచించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ మీకు 5 ఎన్సో ఇండిసెస్ని మీకు పరిచయం చేస్తాను. 1 నీనో ఇండెక్స్ 3.4 అనేది, 2 నీనో ఇండెక్స్ 1+2, 3, 4, అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్, అలాగే అట్లాంటిక్ సీ సర్ఫేస్ టెంపరేచర్, అలాగే పసిఫిక్ డైపోల్ ఆసిలేషన్.
ఈ ఇండిసెస్ను ఉపయోగించి అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, జాతీయ వాతావరణ సంస్థలు కానివ్వండి, ఈ ఎన్సో అంటే ఎల్లినో మరియు లానినా కండిషన్స్ రెంటిని కలిపి ఎన్సో అని అంటాం. ఈ ఎన్సో వాతావరణ పరిస్థితిని ఈ ఇండిసెస్ ద్వారా మనం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటూ వస్తూ ఉంటాం. అయితే ఈ ఎన్సో ఇండెక్స్ల గనలో ఇది అతి ముఖ్యమైన ఎన్సో ఇండెక్స్ ఏంటంటే NINO 3.4. ఈ NINO 3.4ను ఉపయోగించి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలో ఏర్పడే మార్పులను గమనించ

ద్వారా మనం ఇల్లినో వాతావరణ పరిస్థితి వచ్చి విచ్చేస్తుందా లేదా లానిన వాతావరణ పరిస్థితి విచ్చేస్తుందా అనేది నిర్ణయించడానికి వాడే సూచిక నీనో 3.4. అలాగే మిగతా సూచికలు మిగతా పసిఫిక్ మహాసముద్రం కాకుండా హిందూ మహాసముద్రం ఇతర సముద్రాల్లో ఉన్నటువంటి నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనం ఉదాహరించిన ఈ ఇన్సో ఇండెక్స్ ను ఉపయోగించడం ద్వారా మనకు జరగబోయే రాబోయే వాతావరణ ప్రపంచవ్యాప్తంగా జరిగే వాతావరణ మార్పులను మనకు ఎప్పటికప్పుడు ప్రజానీకానికి చేరవేయటం జరుగుతుంది. అయితే ఈ ఎలినో ప్రభావంతో మనకి ఏం జరుగుతుందని మనం ఒకసారి గమనించినట్లయితే, ఉదాహరణకి రాబోయే కాలం అంటే ఈ సంవత్సరం 2020-26లో ఈ ఎలినో ప్రభావం ఏమైనా ఉండొచ్చా, అంటే ఉంటే ఏం జరుగుతుంది, దాని ప్రభావ ఫలితాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించినట్లయితే, వ్యవసాయంపై ఎలినో ప్రభావాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించితే మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉండటం ఒకటే కాకుండా వర్షాల మధ్యలో విరామం లేదా ఆశించిన వర్షపాతం విచ్చేయకపోవడం లేదా ఎక్కువ వర్షాలు ఒకేసారి పడిపోవడం లేదా దీర్ఘకాలిక వర్షాలకు మధ్య వర్షం మధ్య ఎక్కువ అంతరాయాలు ఉండటం లేదా తుఫానుల రూపంలో ఒకేసారి వర్షాలు వచ్చి పంటలు నష్టం చేయడం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఈ ఎల్లో ప్రభావంతో వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పాము వర్షపాతంలో వ్యత్యాసాలు ఉంటాయని, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉంటాయని చెప్తుంది. ఇలాంటి అధిక ఉష్ణోగ్రత లేదా అల్పవర్షపాత పరిస్థితులు అయితే వ్యవసాయానికి సంబంధించి ఏం జరుగుతుంది, పంటలు విత్తినప్పుడు పంట మొలక శాతం తగ్గటానికి అవకాశం ఉంది, అలాగే పంట పెరుగుదలకు మందగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే సరైన వర్షం వచ్చేయకపోవటం వల్ల నేలలో తేమ తగ్గిపోవటం, తద్వారా మనం రైతాంగం విత్తిన విత్తనము సకాలంలో విత్తనం విత్తలేకపోవటం ఒక కారణమైతే, విత్తిన విత్తనం మొలక శాతంలో తగ్గుదల గమనించటం అలాగే పెరుగుదల గమనించటం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కాకుండా పంట మధ్యలో గనక ఈ ఉష్ణోగ్రత పెరగటం గనక గమనించినట్లయితే ఈ ఉష్ణతాపం వల్ల తెగుళ్లు పెరగటం, తద్వారా దిగుబడి తగ్గటం, నీటి కొరతలు ఏర్పడటం, అట్లానే పంట ఎండిపోవటం, గింజల సరిగా నింపుకోకపోవటం, ఈ వేడిగాలుల ప్రభావం వల్ల వ్యవసాయంపై పెట్టే ఖర్చు రైతాంగానికి అధికం కావటం, ఫలితంగా తక్కువ దిగుబడి, తత్ఫలితంగా ఆదాయ వ్యయాల వ్యత్యాసాలు రావటం అనేది సర్వసాధారణంగా జరిగే పరిస్థితులు. అలాగే మనం ఇప్పుడు ఎల్లో గురించి చెప్పాం, ఏ ఇండిసెషన్ వాడతాం, ఎలా వాడతామో, దానివల్ల ప్రభావితం అయ్యే అంశాలు ఏమిటి, పంటలకు సంబంధించి తాగునీటికి సంబంధించి ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లో వాతావరణ పరిస్థితుల్ని ఎవరు గమనిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు గమనిస్తారు, ఏ సంస్థలు గమనిస్తాయి, ఎలా కొలుస్తాయి, ఎలా రైతాంగానికి చేరవేస్తాయి లేదా ప్రజానీకానికి ఎలా చేరవేస్తాయి అని మనం ఒకసారి గమనిస్తే, నేను చెప్పిన ఈ ఎన్సో ఇండెక్స్లు అన్ని కూడా ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు తనిఖీ చేస్తారు, ఎవరు దానిని గమనిస్తారు అని చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సంస్థల ప్రధానమైనది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది జెనీవాలో ఉంటుంది. ఇది అంతర్జాతీయ వాతావరణ సంస్థ. అలాగే మన భారతదేశానికి వచ్చే చూసుకున్నట్లయితే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ పూణేలో ఉంటుంది. ఇది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు ప్రపంచ వాతావరణ పరిస్థితులు అలాగే భారత వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయని అంచనా వేస్తూ వస్తుంది. ఇవి కాకుండా నోవా అంటే ఇది అమెరికా సంస్థ, అలాగే నాసా అమెరికా సంస్థ, అలాగే ఇన్కాయిస్ ఇలాంటి రకరకాల అంతర్జాతీయ సంస్థలన్నీ కలిసి ఇంటిగ్రేటెడ్గా సమగ్రంగా ప్రపంచ వాతావరణాన్ని అలాగే దేశీయ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు లెక్కించుకుంటూ జరగబోయే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, గతంలో ఎలా దీని పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు సర్వసాధారణంగా ఈ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఎలినో అంటే ఏంటి అనుకున్నాము, ఎలినోని ఎవరు ఎలా కొలుస్తారు, ఏ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థలు కొలుస్తాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ చూసికల ఆధారంగా అది ఎల్లినో వస్తుందా లానినా వస్తుందా అని చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎన్నుకైనటువంటి ఋతుపవనాలు వ్యవస్థని దాని ప్రభావం ఎలా ఉంది, గత 5 ఏళ్ల కొన్ని సంవత్సరాల ఉదాహరణతో మనకి ముందుంచడం జరిగింది.

0: అయితే ప్రస్తుతం 2026లో ఎల్లినో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రపంచ సంస్థల అంచనా ప్రకారం, అంటే ఎలా ఉండబోతుంది అంటే ప్రిడిక్టబిలిటీ అంటాము, అంటే ముందు సూచికగా ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా ప్రకారం మనం గమనించినట్లయితే జనవరి ఫిబ్రవరి మాసాలలో ఈ ఎల్నో వాతావరణ పరిస్థితులు ఒక దశ నుంచి ఇంకో దశకి మారే పరిస్థితుల్లో ఉంటాయి అనేది ఈ ప్రపంచ వాతావరణ సంస్థల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఏప్రిల్ జూన్ మాసానికి వచ్చేటప్పటికి ఈ ఎన్సో పరిస్థితులు అంటే ఎల్నో లేదా లానినా వాతావరణ పరిస్థితులు న్యూట్రల్ దశలో ఉంటాయి అని మనకి ఈ ప్రపంచ వాతావరణ సంస్థలు మనకు ముందస్తు అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే అత్యంత ముఖ్యమైన నెలలు అంటే జూలై సెప్టెంబర్, సర్వసాధారణంగా జూలై టు సెప్టెంబర్లో పంటలన్నీ విత్తి ఉంటాయి, పంటలన్నీ పొలంలో ఏపుగా పెరిగి పుష్పించి కాయ పిందె ఏర్పడి ఫలసాయాన్ని ఇచ్చే దశలో ఉంటాయి. ఈ దశలో మనకి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఋతుపవనంలో వచ్చేటువంటి ఋతుపవనాల ద్వారా విచ్చేసినటువంటి వర్షపాతం చాలా అనుకూలంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థలు సూచించిన విధంగా ఎల్నో వాతావరణ ఎన్సో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారంటే ఈ జూలై సెప్టెంబర్ మాసాల్లో ఈ ఎన్సో వాతావరణ పరిస్థితులు అంటే ఎల్నో వాతావరణ పరిస్థితులు డెవలప్ అవుతాయి అంటే ప్రారంభమవుతాయి అని సూచిస్తుంది. అంటే ఈ ఎల్నో వాతావరణ పరిస్థితి ప్రారంభం అవడం అదే సమయంలో పంట ఏపుగా పెరిగి పంటకు కావలసినటువంటి నీటి వనరుల కోసం ఎదురు చూస్తూ అధిక దిగుబడి కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితిలో ఈ ఎల్నో అభివృద్ధి చెందితే దాని యొక్క ప్రభావం పంటపై అధికంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అక్టోబర్ డిసెంబర్లో ఈ ఎన్సో అంటే ఈ ఎల్నో కండిషన్స్ తారాస్థాయికి చేరుతాయి అనేది ఒక వినికిడి. ఇది ఈ ప్రపంచ అన్ని వాతావరణ అంచనా సంస్థలు చెప్పేటువంటి ఈ ఎన్సో సూచిక ఆధారంగా రాబోయే 2026 సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అదే పరిస్థితుల్లో అదే సమయంలో భారతదేశం యొక్క ఋతుపవనాలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందనటంలో సందేహం లేదు. అది భారతదేశ ఋతుపవనాల విస్తరణ మీద ఉంటుందా, భారతదేశ ఋతుపవనాల ఆరంభంపై ప్రభావం ఉంటుందా, లేదా ఋతుపవనాల మధ్యలో దాని యొక్క ప్రభావం ద్వారా విస్తరణ లేక దాని యొక్క ఫలితం మీద ప్రభావం ఉంటుందా అనేది మనము వేచి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ రైతాంగాన్ని వ్యవసాయమే ప్రధాన ఎన్నెముక కాబట్టి వ్యవసాయాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందుకెళ్లాలి కాబట్టి ఈ పరిస్థితులను గమనించుకుంటూ రైతాంగాన్ని దానికి కావలసిన పంట విధానాలు ఏ పంట తీసుకుంటే మంచిది, ఎలాంటి పంట తీసుకుంటే మంచిది, ఇలా అలాంటి వాతావరణ పరిస్థితులు ఇలా రాబోతున్నాయి, వస్తే ఏంటి, రాకపోతే ఎలా ఉండాలి, వస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనేది ఇక్కడ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఈ ఎన్సో ఇండెక్స్ కనుక ఇప్పుడు చూస్తే ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది ఎంతో కొంత వ్యవసాయంపై తనదైన ముద్ర వేసే పరిస్థితులు మెండుగా ఉన్నాయి, 50 నుంచి 60% ఉన్నాయని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏప్రిల్లో సూచించిన ఎన్సో ఇండెక్స్ ప్రకారం ఏంటంటే 2024లో లానినా వాతావరణ పరిస్థితుల నుంచి న్యూట్రల్ దశకు చేరుకుని ప్రస్తుతానికి అది ఆ ప్రారంభ దశ నుంచి మొదలయ్యి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ మంత్లో అది తారాస్థాయికి చెందే అవకాశం ఉందని మనకి ఈ శాస్త్ర సాంకేతిక అంశాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటే మనం ఏం చేయాలని మనం ఒకసారి గమనించినట్లయితే రైతాంగం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎల్నో పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరగబోతుంది, రాబోయే ఖరీఫ్ కాలం ఏం జరగబోతుంది, రాబోయే రబీ పంట కాలం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కనుక అంచనా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఖరీఫ్ కాలాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ పంట కాలానికి వ్యవసాయ విధానం ఎలా ఉండబోతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎల్నో ప్రభావం వల్ల భారత ఋతుపవనాలు రావాల్సిన సమయంలో కొంత ఆలస్యం అవటం అనేది జరిగేటానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అవ్వేందుకు అవకాశం ఉందనేది ఈ ఎల్నో ప్రభావిత అంశంలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. అలాగే మనకి డెల్టా ప్రాంతం, మనకి అందరు అనుకుంటారు డెల్టా ప్రాంతంలో కనాల్స్ ఉన్నాయి, నీళ్లున్నాయి, మనకి కొంత ప్రాబ్లం ఉండదని. కానీ ఈ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్స్ నిండాలి, కాలువల నిండా నీరు రావాలంటే ప్రధాన వనరైనటువంటి ఋతుపవనం సకాలంలో వచ్చి తనదైన ఫలితాన్ని సాధారణ వర్షపాతం ఇచ్చినట్లయితేనే మనకి ఈ రిజర్వాయర్ నిండటం, తద్వారా నీటి విడుదల సకాలంలో జరగటం, తద్వారా పంటలు సకాలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఖరీఫ్ పంట కాలంలో ఈ వాతావరణ పరిస్థితులు గనక మనం ప్రభావితం అయితే డెల్టా ప్రాంతాల్లో కూడా నీటి పంపిణీపై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం ఎలాంటి సూచనలు పాటించాలంటే, రైతాంగానికి నేను సూచించే అంశం ఏంటంటే ఈ ప్రధానంగా పంట బీమా అవసరాలు పెంచుకోవాలి. ప్రతి రైతు తప్పకుండా పంట బీమాని తీసుకుని తద్వారా ఈ ఎలినో వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతాంగం పంటల బీమా పథకాన్ని తీసుకోవాలనేది నా అభిప్రాయం. తర్వాత రైతుల స్థాయిలో తక్కువ కాలంలో పండే రకాలను, కరువు నిరోధక రకాలను, అలాగే డ్రిప్, స్ప్రింక్లర్, మైక్రో ఇరిగేషన్ అలాంటి వ్యవస్థలను సమకూర్చుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించుకోవాలి. అలాగే నీటిని బంగారంలాగా వాడుకోవాలనేది నా అభిప్రాయం. అలాగే ఈ ప్రభుత్వ స్థాయిలో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని సమయత్నం చేసే ఉద్దేశంతో ముందస్తు వాతావరణ వ్యవస్థలను బలోపేతం చేసి సమయానుకూలంగా భారత రైతాంగానికి ఈ వాతావరణం గురించి జరగబోయే మార్పులు తద్దనుగుణంగా తీసుకోవలసిన వ్యవసాయ ఆధారిత వ్యవసాయ సూచనలు చేపట్టి తగిన దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ, రైతాంగానికి మరి ఒక్కసారి ఈ పరిస్థితుల్లో మీరు నీటిని బంగారం కన్నా భద్రంగా వాడుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
1: వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
5: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణజయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణజయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్త.

0: జిల్లా అడిషనల్ డిఆర్డిఓ నీలయ్య గారు.
1: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో 181,808 మంది సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే, ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటుంది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటుంది. వాళ్ళకు అవగాహన పరచడం జరుగుతుంటుంటుంది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటుంది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనం చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకు కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1,425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం, చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
0: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను టూయింగ్లైన్ గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా టూయింగ్లైన్ పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గాని భర్తకు గాని ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5,00,000 ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది, 10 మందిని కూర్చోబెట్టి. అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి, అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్నటోళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునేటోళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను, మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు, ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంక్ లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది ఇది. గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్త గాని హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
3: అందరికి నమస్కారం, నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్, అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకొని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సిసి లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతామో, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి 2 లీడర్స్ ఉంటారు. ఆ 2 లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ ఉంటారు. అందులో 5 సభ్యులీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 తారీఖు ఉంటుందండి మాది వివో మీటింగ్. ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 మంది లీడర్స్ 6 తారీఖు అటెండ్ అవుతాం. 6 తారీఖు అటెండ్ అయ్యి మనకేమైనా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూప్లకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎం సమైక్య ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి, జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తూ ఉంటాయి. అట్లాగే గ్రూపులలో సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం, ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకి ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటివి గానీ ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్నోళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షల బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు, అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు, ఆ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడే ఖరీదు చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంత ముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
0: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
4: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఈనాటి మొదటి వాట్సాప్. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు అన్విత వీరు కోరుకుంటున్నారు, బొబ్బిలి సింహం చిత్రం నుంచి ఒక మంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి మరియు రాజు వీరు కోరుకుంటున్నారు, ఛాంపియన్ చిత్రం నుంచి రామ్మేరియాల ఆలపించిన గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం ఈనాడు ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లనైతే ఒకసారి చూసేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతలు అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు, విశాఖపట్నం నుంచి లక్ష్మి మరియు విశాల్ గారు, కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు కుటుంబ సభ్యులు, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు, అలాగే ఫ్రెండ్స్ జేరుపోతుల నుంచి బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాళపల్లి నుంచి మెసేజ్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి గ్రామం నుంచి మనకు మెసేజ్ చేశారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష మరియు కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పాకుమార్ మస్తానయ్య మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: అందుకే ఈ గడ్డలో పగల సెగలొత్తు
2: 90 వసంతాల ఆకాశవాణి ఈ శీర్షికన రేడియోతో నానుబంధం. ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయం వింటారు.
3: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే.
3: ముందుగా రేడియో అంటే మీకు ఎప్పుడు ఏ వయసులో తెలిసింది మేడం? రేడియో ప్రసారాలు వినడం ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
4: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
3: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
4: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
3: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
4: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
3: అయితే మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు. అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
4: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసాయి. రేడియో అంటే సంగీతం, సాహిత్యం. తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది. అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు

0: 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయాని ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
1: రేడియో
0: శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంత కంగారు పడ్డారు. ఏం చేయాలి, అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసేటటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము సాహిత్యము రెండు పరిచయం ఉన్నటువంటి బాలాంత్ర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోజు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. ఇంతేంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికీ శ్రోతల విషయంలో వాళ్ళకి ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాలను గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా మాధ్యమం, ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్దపీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని, అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిలోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్గా అది రికార్డు చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత రోజుల్లో ఏంటంటే మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం,
1: లైవ్ రేడియో ప్రోగ్రామ్,
0: లైవ్ రేడియో. అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు, మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రామ్ వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్ వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది, టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి, వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జొనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో ప్రసారాల్లో రేడియో అన్నయ్య గారు చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్ ప్రోగ్రామ్. టైనీ టాట్స్ అంటే 10 ఏళ్లలోపు పిల్లల కోసం. దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం. తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్, బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరి అనమాట. సంగీతం ఓకలు అయితే ఓకలు, వైలెన్ అయితే వైలెన్. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే, వాడు మన బాలసభ వాళ్ళే. అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి, మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగే అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు, వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాప నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరు రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం. నవంబర్లో పిల్లలది నవంబర్ 14th స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను. నేను చేరినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి, విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది. అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి, వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్ అది, NCERT వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేశాయి. అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలాగే ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమానికి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలకి, యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారు, అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల

0: వార్తకి రెండు లాభాలు వస్తాయి. ఒకటి న్యూస్ సంబంధించింది అవగాహన కలగడం ఒకటి, రెండోది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాడికి చెవిని పడుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: రేడియోతో నా అనుబంధం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలేస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్, టాగా రాంభీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో కేంద్ర మంత్రి ఈరోజు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ వృద్ధిని పరిరక్షించేందుకే దేశ విధాన ప్రతిస్పందనను రూపొందించినట్టు పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి పదం, ఉపాధి కల్పన, ఎగుమతి పోటీ తత్వానికి ఎంఎస్ఎంఈ రంగం కేంద్రంగా ఉందన్నారు. పటిష్టమైన సాంకేతికత ఆధారిత సమ్మిళిత ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, ఎక్సైజ్ సుంకాల్లో కోత వల్ల 100 కోట్ల రూపాయల రాబడిపై ప్రభావం పడుతుందని, అధిక బంగారం ధరలు, విదేశీ మారకద్రవ్యం

0: భవ్య రంగంలో కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: the increasing fuel price, fertilizer price, and they are not minor increase, they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility, with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making, but make sure that people are not going to suffer.
0: విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వచ్చే నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తి రోజుకు 50,000 టన్నులకు పెరిగిందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 4 రోజుల్లో దేశంలో సుమారు 1,72,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు. ఎల్పీ ఓటీపీ ఆధారిత డెలివరీలు 95% పైగా పెరిగాయన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు 156,000 టన్నుల వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరగగా, గత 4 రోజుల్లోనే 24,000 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరిగాయని సుజాత శర్మ వివరిస్తూ,
2: All efforts have been made to ensure the smooth supplies of petroleum products within the country. Iske chalte jaisa aap jante hain ki refinery production LPG ka increase kiya gaya hai and it is touching around 50,000 ton per day now. Retail outlets par kuch states ke andar panic buying dekhi ja rahi hai, jaise kuch districts of Gujarat, Maharashtra aur UP. Supply situation closely monitor ki ja rahi hai taki jo bhi intermittent dryouts agar kahin hai to usko turant hi address kiya jaye.
0: హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్లు గణనీయమైన పురోగతి సాధించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రాథమిక ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతపై చర్చలకు మార్గం సుగమం చేయగలదని చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణను నిలిపివేయటానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతు ఉందని, అయితే శాంతి మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. లెబనాన్లో స్థిరత్వాన్ని కాపాడటానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు హిజ్బుల్లానే కారణమని మార్కో రూబియో ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు పునరావృతం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో మరింత పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్లు పిఎస్ నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎన్టీఏ సిబిఐల నుంచి వివరణ కోరింది. గతంలో జరిగిన పేపర్ లీక్ వివాదం నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవటం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేసిన తీరును వివరిస్తూ ఈ నెల 28వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. చమురు, బంగారం వంటి దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు బలపడతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంధనాన్ని ఆదా చేసేందుకు తాను కూడా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశంలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, దానిని దాదాపుగా పూర్తిగా తీర్చగలిగామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: యే ఆకాశవాణి విజయవాడ హై పేషే ఖిద్మత్ హై ఉర్దూ నష్రియా నౌరస్ సమయనికరా మై హూ ఆప్కా దోస్త్ ఇస్మాయిల్. దోస్తో ఆజ్ కే ఇస్ నష్రియే మే హమ్ ఆప్కే లియే లేకర్ ఆయే హై హాఫిజ్ కారీ మొహమ్మద్ ఇనాయతుల్లా సే కరాతే కలామ పాక్, హాఫిజ్ మౌల్వీ అబ్దుల్ రెహమాన్ కీ తహ్రీర్, మొహత్రమా సయ్యద్ నుజరత్ ఫాతిమా కా అఫ్సానా. లీజియే నష్రియే కా ఆగాజ్ కర్తే హై హాఫిజ్ కారీ మొహమ్మద్ ఇనాయతుల్లా సే కరాతే కలామ పాక్. లీజియే సమాత్ ఫర్మాయే.
2: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

0: दोस्तों अभी तक आपने सुना गुलाम अली की आवाज़ में गज़ल। इसी के साथ आज का ये उर्दू नशरिया नवरस अब हम यहीं पर समाप्त करते हैं। अगले नशरिए में कुछ ख़ास लेकर फिर हम आपके साथ ज़रूर हाजिर होंगे। तब तक के लिए आपका दोस्त इस्माइल को दीजिए इजाज़त। शब खैर।
1: నవరస్ ఉర్దూ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కొంచెం సేపట్లో సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
2: శివాణి హైదరాబాద్ కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరీ. వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.